శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 8వ తేదీ, ఈరోజు మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 42 సెకండ్లుగా వస్తోంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. సంస్థ మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. మొదటి దశలో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మౌలిక సదుపాయాల కోసం 3,557 కోట్లు, ప్లాంట్ మెషినరీకి 3,570 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రాజెక్టు వ్యయంలో 2,400 కోట్లు అంతర్గతంగాను, మిగిలినది 5,600 కోట్లు సంస్థ రుణంగాను సేకరించనుంది. రాష్టంలో పీఎం కుసుమ్ కింద ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న 228 మినీ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,162.80 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రెవెన్యూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో 22A నిషేధిత భూములు, భూ రీసర్వే, మ్యూటేషన్లు, రెవెన్యూ క్లినిక్లు, మనమిత్ర, డిజిటల్ సేవలపై సమీక్షించారు. పారిశ్రామిక అనుమతుల క్రమబద్దీకరణ, అనుమతులివ్వడం జాప్యాన్ని తగ్గించి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఓమ్నిబస్ వ్యాపార నిర్వహణ సౌలభ్యం చట్టం 2026 సవరణకు వీలుగా ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14,939 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సి 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి

0: టీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఉత్తమ వ్యవస్థ స్వచ్ఛత ఆధ్యాత్మిక వాతావరణం యహా కా విభూత్ కర్తా హై ఉన్సే యహీ ప్రార్థనా కర్తా హూ కి ఉన్కి కృపా సదైవ్ ఆంధ్రప్రదేశ్ పర్ ఉత్తరప్రదేశ్ పర్ ఔర్ పూరే దేశ్ పర్ బనీ రహే. తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కా హృదయ సే ధన్యవాద్ కర్తా హూ కి ఉన్హోనే ఏ సభీ వ్యవస్థాయే బడే సుగమ్ తరీకే సే బడీ సహజతా కే సాథ్ హమ్ లోగోన్ కో ఉపలబ్ధ కర్వాయి హై ఔర్ దర్శన్ భీ యహా పే హమే ససమయ్ ఉపలబ్ధ కర్వానే కా సౌభాగ్య ప్రదాన్ కియా.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్ఛాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని పరిశుభ్రత కోసమని ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్, ma'am.
0: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోష్ని? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
0: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
7: ఏమైందమ్మా అలా ఉంటే?
6: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
7: కావాలి.
6: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
7: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఓ ఐ యామ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
6: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా

0: భాగస్వామి అయ్యింది. రాగల రెండు రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా, హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

0: మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్ నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా నేను మీ ఆర్జే తేజు ఇక కాఫీ టైమ్ లోకి మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ ఇక కాఫీ టైమ్ నుంచి మనం హరివిల్లు వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు డే స్పెషాలిటీస్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం మరి అలాగే బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను మరి ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా సో రైట్ అయినా లెఫ్ట్ అయినా ముందడిగైతే వేసేయాలి ఖచ్చితంగా సో రైట్ అయినా రాంగ్ అయినా నచ్చింది ఖచ్చితంగా చేసేయాలి సో మంచి మోటివేషనల్ సాంగ్ అలా వినేసాము సో ఇలా కాఫీ టైం అయితే స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ ఇంకా ఈరోజు డే స్పెషాలిటీస్ కూడా చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ లిటరసీ డే ఇంకా వరల్డ్ ఫిజియోథెరపీ డే వీటన్నిటి గురించి కూడా హ్యాపీగా మాట్లాడుకుందాం వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇందిరా ఫిలిం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 7:28 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్నాం కాఫీ టైంలో. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. మరి అక్షరం మన జీవితానికి తొలి అడుగు, చదువు మన భవిష్యత్తుకు వెలుగు. మరి ప్రతి ఒక్కరికి చదవడం రాయడం మాత్రమే కాదు, నేర్చుకునే అవకాశం, జ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యం కూడా చాలా అవసరం. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని అయితే జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ముందుగా 1966 జరిగిన 14వ సర్వసభ్య సమావేశంలో ఈ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందన్నమాట. అయితే మొదటిసారిగా 1967 దీన్ని నిర్వహించారు. సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి కరెక్ట్ గా 60వ వార్షికోత్సవం కూడా ఇదే సంవత్సరం అన్నమాట. సో 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం, అంటే 60వ వార్షికోత్సవంలో ఒక అడుగు పెట్టబోతున్నాం, నాట్ కంప్లీట్. సో ఇక ప్రతి సంవత్సరం మనం ఏంటంటే ఒక్కొక్క థీమ్తో ఇంటర్నేషనల్ లిటరసీ డేని జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? లిటరసీ ఫర్ పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాస్పెరిటీ. అంటే ప్రజల అభివృద్ధికి, మన భూగోళం యొక్క సుస్థిర భవిష్యత్తుకు, సమాజం యొక్క సుసంపన్నతకు, అలాగే అక్షరాస్యత అనేది ఒక బలమైన పునాది అని చెప్పచ్చు. మరి నిజంగా చదువు ఉంటేనే చాలా మార్పులు జరుగుతాయండి. ఒక మనిషి, చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, పాత రోజుల్లో అంతగా అవగాహన ఉండేది కాదు, కానీ ఎవరో కొంతమంది మాత్రం చదువుకుని గొప్ప గొప్ప స్థాయిలో ఉండేవారు. నిజంగా చదువు అనేది ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని ఖచ్చితంగా మార్చగలదు అనేది ఎంతో మందిని చూసి మనం నేర్చుకున్నాము, చూసాం కూడా. మరి దీని గురించి మరిన్ని విషయాలు మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 5,000 ఆ?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

కాఫీ టైంలో మనం ఉన్నాం. మరి ఈ రోజు ఇంటర్నేషనల్ లిటరసీ డే అన్నాను కదా, మరి ప్రపంచం ఎంతో ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఇంకా చాలా ప్రాంతాల్లో చదువుకు దూరం అవుతున్న వారు ఉన్నారు. అది చాలా రకాల రీజన్స్ అవ్వచ్చు. సో దాని మీద అవగాహన లేకపోవడం, ఫైనాన్షియల్లీ లోగా ఉండడం, సో ఇలా రకరకాల రీజన్స్తో చాలామంది ఇంకా చదువుకు దూరం అవుతున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్లో చదువు అనేది చాలా అవసరం. నిజంగా చదువు మనలో ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది, మంచి అవకాశాలకు మార్గం చూపిస్తుంది కదా. మరి చదువు వల్ల ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక కుటుంబం, ఒక సమాజం, చివరికి ఒక దేశమే అభివృద్ధి చెందుతుంది. మరి మెయిన్గా పిల్లలు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, అలాగే విద్యకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశం కల్పించడమే చాలా అవసరం అన్నమాట. అందుకే ఈ అక్షరాస్యతను ప్రోత్సహించడం మనందరి బాధ్యత. మరి ఈ అక్షరం అనేది అందరికీ అవకాశాలను అందిస్తుంది అనడంలో ఏమాత్రం మనం సంకోచించాల్సిన అవసరం లేదు కదా. నిజంగా ఎంతో మంది లెజెండ్స్ని మనం చూసాం, చదువు వల్ల వాళ్ళ జీవితాలని, ఏకంగా మన దేశాన్నే మంచి స్థాయిలోకి తీసుకొచ్చిన వాళ్ళని ఎంతో మందిని చూసాము, ఎంతో మంది గురించి మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. సో నిజంగా అలాంటి చదువుని ఎవరికి దూరం కాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి చదువు అందాలి. ఖచ్చితంగా మన దేశం వాళ్ళ మీద వాళ్ళకి చదువు అందించే విధంగా మనం కూడా వాళ్ళని మన బాధ్యతగా మనం ప్రోత్సహించాలి అనేది కోరుకుంటూ, ఇది ఇవాళ లిటరసీ డే థీమ్ కూడా అనమాట. సో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా చదువు గురించి అవగాహన కల్పించండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా చదువుకి అంటే నెగ్లెక్ట్ చేస్తూ మేము చదివించలేంలే అన్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ మీ కోసం అయితే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కాఫీ టైంలో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 7:42 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మాత్రం ఇక మన బాడీకి కదలికే జీవితం. అంటే కదలకుండా ఎక్సర్సైజులు చేయకుండా కూర్చొని ఉన్నామనుకోండి, బాడీకి ఫిట్నెస్ ఉంటుందా? ఉండదు. కొంచెం పని, కొంచెం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతాం, అలసిపోతాం, స్టెప్స్ ఎక్కినా అలసిపోతాం. సో వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అసలు చాలా వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో ఒక్క ఫ్లోర్ స్టెప్స్ ఎక్కినా సరే ఆయాసం వచ్చేస్తుంది. సో బాడీకి ఫిట్నెస్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో కదా చాలా వరకు కూడా. కాబట్టి మన ఆరోగ్యానికి వ్యాయామమే బలం. ఇక మన బాడీ కదలికలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే ఆరోగ్య నిపుణులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లే ఫిజియోథెరపిస్టులు. మరి ఈరోజు వారి సేవలను గుర్తు చేసుకునే రోజు అనమాట. సో ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే. మరి దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక కాఫీ టైంలో మనం ఉన్నాం. ఇక ఇడ్లీ కొట్టు ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేసాం కదా. 7:53 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. సో నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి వ్యాయామం చాలా అవసరం, అంటే మూమెంట్. సో మూమెంట్ని కోల్పోయినప్పుడు ఏమవుతుంది, తిరిగి ఆ మూమెంట్ని అందించే వాళ్ళే ఫిజియోథెరపిస్ట్లు అని చెప్పాను కదా. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 ప్రపంచ ఫిజియోథెరపీ డే జరుపుకుంటూ వస్తున్నాం. సో ఫిజియోథెరపీ అంటే గాయాల కారణంగా కానివ్వండి, లేకపోతే శస్త్రచికిత్సల కారణంగా కీళ్ల సమస్యలు కానివ్వండి, ఇంకా కండరాల బలహీనత లేదా ఇతర శారీరక సమస్యల వల్ల మనకు కదలికలు తగ్గినప్పుడు వ్యాయామాలు అలాగే వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా శరీర పనితీరును మెరుగుపరచడమే ఫిజియోథెరపీల ప్రధాన లక్ష్యం అన్నమాట. మరి ఈ ఫిజియోథెరపిస్టులు కేవలం నొప్పిని తగ్గించడమే కాదు, మళ్లీ మనం మన పనులను స్వయంగా చేసుకునేలాగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే నిజంగా స్పోర్ట్స్ పర్సన్స్ దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒక ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా ఉంటారు. మరి గ్రౌండ్లో వాళ్ళంత ఫిట్గా అన్ని గంటల సేపు వాళ్ళు ఆడగలుగుతున్నారు. క్రికెటర్స్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, ఏదైనా గేమ్ స్పోర్ట్స్ పర్సన్స్ చూసుకుంటే వాళ్ళంత ఫిట్గా ఉన్నారు అంటే ఫిజియోథెరపిస్టుల గైడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న గాయమైనా సరే వీళ్ళు దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటారనమాట. మొత్తం మళ్ళీ నార్మల్ పర్సన్ అయ్యేంత వరకు చాలా కేర్ తీసుకుంటారు. సో అలాంటి ఫిజియోథెరపిస్టుల సేవలకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ అందరికీ హ్యాపీ వరల్డ్ ఫిజియోథెరపీ డే. ఇక మరిన్ని విషయాలు, కాఫీ టైం అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ మే. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల కేసు సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాసిన్స్ చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం దేశవ్యాప్తంగా 449 ప్రత్యేక కోర్టులు అవసరమని గుర్తించగా ఇప్పటి వరకు 176 మాత్రమే ఏర్పాటయ్యాయని తెలిపింది. మిగతా 273 కోర్టులను 6 వారాల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు అందించడమే లక్ష్యంగా ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన మన ఊరి రుచులను, వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే రైస్ అవుట్లెట్ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కేంద్ర

ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే జిల్లాలోని సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ది ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద కేంద్ర పర్యాటక శాఖ 97.52 కోట్ల నిధులను మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన నిధులతో ఇప్పటికే బీచ్ అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వదేశీ దర్శన్ 2.0 కింద తీర ప్రాంతాన్ని అభివృద్ది చేయడం ద్వారా పర్యాటకుల సంఖ్య రెట్టింపు అవుతుంది. తద్వారా గోవా రాష్టం తరహాలో 100 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మరికొందరికి జీవితాన్ని ప్రసాదించిన వారమవుతోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని శ్రీకాకుళం హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ శాఖ నరసన్నపేట నియోజకవర్గ విభాగాధిపతులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి 1,400 కోట్ల రూపాయలతో జరుగుతున్న జలజీవన్ మిషన్ పనులకు ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేయడానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో తీర ప్రాంతంలో ప్రజలకు జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి ప్రాజెక్టు పనులకు అంతరాయం లేకుండా చేపట్టడానికి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. భారత వాతావరణ విభాగం సైతం ఎల్నినో 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ప్రస్తుత నెలలో దీర్ఘకాలిక సగటులో 91% కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక గుడ్ మార్నింగ్, విజయవాడలోకి వచ్చేసాం. సో వన్స్ అగైన్ మీ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో పెట్రోల్ డీజిల్ రేట్స్, గోల్డ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈ రోజు కూడా తెలుసుకుందాం. ఇక పెట్రోల్ ప్రైస్ వచ్చేసి విజయవాడలో ఇవాళ 116.70 రూపాయలు ఉందన్నమాట పర్ లీటర్. సో 116.70 రూపీస్ పర్ లీటర్. నెక్స్ట్ డీజిల్ చూసుకుంటే 104.43 రూపీస్ పర్ లీటర్. సో 104.43 రూపాయలు లీటర్కి ఇలా ఉన్నాయి. ఇక తర్వాత నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత ఇక గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇక వెదర్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. సడన్గా ఏంటో గుంటూరు జిల్లా, ఇలా కొన్ని జిల్లాల్లో నిన్న మొన్న ఈదురు గాలులతో కూడిన వర్షాలు. నిన్న ఈవినింగ్ అయితే మాత్రం బాగా గుంటూరు జిల్లాలో కొన్ని ఏరియాస్లో అసలు భలే వర్షం పడింది కదా. సో మన దగ్గర లైట్గా అలా చినుకులు కొంచెం ఏదో నేను ఉన్నాను ఇలా అన్నట్టుగా కనపడుతున్నాయి. చినుకులు లైట్గా పడుతున్నాయి, మళ్ళీ మాయమైపోతున్నాయి. సో చూడాలి ఎప్పటికైనా మళ్ళీ భారీ వర్షాలు మన విజయవాడని తాకుతాయా లేదా. సరే ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక సాంగ్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: विंटनारो विविध भारती FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి సాంగ్ వినేశాం కదా, ఇక మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం గోల్డ్ సిల్వర్ రేట్స్ గురించి. ఈ రోజు విజయవాడలో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే, 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే ఒక గ్రామ్ వచ్చేసి 15,414 రూపాయలుగా ఉన్నాయి. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 14,129 రూపాయలు. ఇక 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చేసి 11,560 రూపాయలు. ఇక సిల్వర్ రేట్ చూసుకుంటే ఈరోజు ఒక గ్రామ్ వచ్చేసి 254 రూపాయల 90 పైసలు అనమాట. సో ఈ విధంగా ఉన్నాయి. ఇక మన వాతావరణం విషయానికి వచ్చేస్తే ఈరోజు విజయవాడలో చూసుకుంటే మాక్సిమం టెంపరేచర్ 35.6 డిగ్రీస్గా ఉండొచ్చు, ఇక మినిమం 26.9 డిగ్రీస్గా ఉండొచ్చు అనమాట. ఇక మిగతా ప్లేసెస్ కూడా కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. గుంటూరులో 34.5 డిగ్రీస్ మాక్సిమం, 27.5 డిగ్రీస్ మినిమం. ఇక అనంతపూర్లో 38 డిగ్రీస్ మాక్సిమం టెంపరేచర్, 25 డిగ్రీస్ మినిమం టెంపరేచర్. కడపలో 39.2 డిగ్రీస్ మాక్సిమం, 28 డిగ్రీస్ మినిమం. సో కొన్ని ప్లేసెస్ గురించి అయితే మాట్లాడాను. ఇక దీనికి తగ్గట్టుగా కొంచెం నిన్న అయితే మాత్రం సడన్గా వాతావరణ మార్పులు, మెయిన్గా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అయితే మాత్రం నిన్న పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. సో దీనికి తగ్గట్టుగా మనం చాలా ప్రిపేర్డ్గానే ఉండాలి కాబట్టి, సో ప్రజలందరికీ కూడా ముందుగానే హెచ్చరించారనమాట. సో రైతులు కానివ్వండి, వాహనదారు

ధరలు కొంచెం అలర్ట్గా ఉండండి అని కూడా చెప్తున్నారు కాబట్టి. సో ఇంకా ఈ రోజు కూడా ఇలాంటి వాతావరణం కనుక ఉంటే డెఫినెట్గా అందరూ కేర్ఫుల్గా ఉండండి. పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాల దగ్గర కానివ్వండి, చెట్ల దగ్గర కానివ్వండి, అసలు నిలబడకూడదు. సో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుందాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట

0: కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
2: 5,000?
3: ఏంట్రా 5,000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదేలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే, సూపర్ ఐడియా రా.
4: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటే చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, నేను మీ ఆర్జే తేజు. 8:33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామా. సో ఐబీబీఎస్ ఆర్ఆర్బీ 2026 నోటిఫికేషన్ అనమాట. సో ఆర్ఆర్బీ అంటే రైల్వే కాదు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఆర్ఆర్బీ నోటిఫికేషన్. సో ఇంకా మెయిన్గా గ్రామీణ బ్యాంకులు గురించి నోటిఫికేషన్ అనమాట ఇది. సో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 13,706 వేకెన్సీలు. అంటే దీంట్లో మళ్ళీ కేటగిరీస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని ఉన్నాయి, ఆఫీసర్ స్కేల్1, స్కేల్2 అండ్ స్కేల్3. సో ఇవన్నీ కలిపి 13,706 పోస్టులు అనమాట. ఇక సెలక్షన్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇంకా ఆఫీసర్ స్కేల్1, స్కేల్2 పోస్టులకి మాత్రం ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. ఇక ఆఫీస్ అసిస్టెంట్కి ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఇంకా కొన్నిటికి అంటే ఈ ఆఫీసర్ స్కేల్1కి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వారికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇక బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా నాలెడ్జ్ కూడా ఉండాలి, వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో అదనమాట. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డే 21. ఇక మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయడం కోసం వెబ్సైట్ని విజిట్ చేయండి, www.ibbs.in. సో ఈ వెబ్సైట్ కనుక చూసుకొని టోటల్ నోటిఫికేషన్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో అదనమాట విషయం. అండ్ ఇక గుడ్ మార్నింగ్ విజయవాడలో నెక్స్ట్ ఇంకొక అప్డేట్ గురించి కూడా తెలుసుకుందాం, మన లోకల్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేను మీ ఆర్జే తేజు. ఇక 8:52 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఏపీఎస్ఆర్టీసీ డోర్ స్టెప్ పికప్ ఫెసిలిటీ గురించి విన్నారా? సో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక కొత్త ప్రయత్నాన్ని అమలు చేయబోతున్నారు మొత్తానికి. అది కూడా త్వరలోనే, ఫస్ట్ మన విజయవాడలోనే స్టార్ట్ చేయబోతున్నారు. సో విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ బస్సెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఒకే చోట నుంచి 6 మెంబర్స్, లేకపోతే అంతకంటే ఎక్కువ మంది టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఎదర్ ఆన్లైన్లో అవ్వచ్చు లేదంటే ఆర్టీసీ కౌంటర్ దగ్గరైనా సరే మనం రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ. ఏంటంటే ఆ బస్సు డైరెక్ట్గా ఇంటి వద్దకే వచ్చి మనల్ని పిక్ చేసుకుంటుంది. సో మనం బస్ స్టాండ్కి దాకా వెళ్లాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఏదైతే బుక్ చేసుకుంటామో బస్సు, 6 టికెట్స్ అయినా ఉండాలి మినిమం, అండ్ లేకపోతే అంతకంటే ఎక్కువ. సో అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే ఐపీఎస్ఆర్టీసీ వాళ్ళే స్వయంగా ఇంటి దగ్గరకే వచ్చి బస్ని తీసుకొచ్చి మనల్ని పిక్ చేసుకుంటారనమాట. సో దీనికోసం ఏంటంటే ముందుగానే మనం జర్నీకి సంబంధించి డీటెయిల్స్ వాళ్ళకి ముందుగానే చెప్పాలి. అంటే అడ్రస్ ఎక్కడ అనేది ముందుగానే తెలియజేయాలి, కనీసం ఒక 4 అవర్స్ ముందు, మన జర్నీ టైంకి 4 అవర్స్ ముందుగానే వాళ్ళకి తెలియజేయాలి. సో ఇది కనుక సక్సెస్ అయిందనుకోండి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారనమాట దీన్ని. సో త్వరలోనే విజయవాడలో ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో విజయవాడ టు హైదరాబాద్ రూట్లో ఇలాంటి బస్సెస్, ఇలాంటి ఫెసిలిటీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారనమాట. డోర్ స్టెప్ పికప్ ఫెసిలిటీ బాగుంది కదా. సో ఇదే సక్సెస్ అయితే బాగుంటుంది. ఎనీహౌ మరి నెక్స్ట్ అయితే 8:54 అయిపోయింది కదా. నెక్స్ట్ మీ అందరికోసం చెన్నై లవ్ స్టోరీ ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదాయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, వరదలు సంభవించే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెన్స్టోసాలో ఒక నివేదికలో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు సత్తాచాటాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026 గాను ప్రదానం చేసిన 5వ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డుల్లో మిలియన్ ప్లస్ కేటగిరీ మొదలుకొని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు పొందాయి. జాతీయ స్వచ్ఛవాయు దివస్ సందర్భంగా ఈ అవార్డులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న భారత ఆహార సంస్థ దక్షిణ జోన్ అంతరాష్ట్ర కళా ప్రదర్శన పోటీలను ఆ సంస్థ దక్షిణ జోన్ కార్యనిర్వాహక సంచాలకులు జసింత్ లాల్సన్ నిన్న ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు ఎఫ్సీఐ చెన్నై

జోనల్ కార్యాలయానికి చెందిన జట్టు పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. మొదటి రోజు కార్యక్రమాల్లో సోలో డ్యూయట్ గేయాలు, ప్రాంతీయ భాషా నాటికలు, సోలో నృత్యం, సంగీత వాయిద్యాల ప్రదర్శన నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండబోదని పేర్కొంది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయిసూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ విండ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 9:04 అయిపోయింది అనమాట క్లాక్ టైం చూస్తే. మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు జోరుగా హుషారుగా లో ఏం మాట్లాడుకుందాం? సోషల్ స్టడీస్ లోకి వెళ్ళిపోదాం. అలాగా చిన్నప్పుడు సోషల్ అనగానే చాలా మందికి నిద్ర, సో నిద్ర వచ్చే సబ్జెక్ట్ అంటే సోషల్ అనే అనిపిస్తుంది చాలా మందికి. సరే, ఖాళీ హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మన రాజ్యాలు ఎలా ఉండేవి, ఎవరు పాలించేవారు, ఎవరు ఎలా నివసించేవారు, ఇవన్నీ తెలుసుకోవాలి. హిస్టరీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు నిద్రే ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటెడ్గా వింటూ ఉంటారు. సరే, ఈరోజు మనమైతే చోళ రాజవంశం నిర్మించిన ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో రాతిలో చరిత్రను చెక్కి, శిల్పంలో సంస్కృతిని నిలిపి, ఆకాశాన్ని తాకే గోపురాలతో భారతీయ వాస్తు శిల్పానికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహారాజవంశంగా చెప్తారు చోళ రాజవంశాన్ని. మరి వీళ్ళు నిర్మించిన దేవాలయాలు అసలు చాలా ఫేమస్ దేవాలయాలండి, అన్ని కూడా తమిళనాడులోనే ఉన్నాయి. మరి అంత అద్భుతమైన దేవాలయ నిర్మాణాలు అసలు ఎలా చేయగలిగారో ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంజనీర్స్ని కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. మరి అలాంటి దేవాలయాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం మీకు జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

గైస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పోనియన్ సెల్వన్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. సో ఫస్ట్ పార్ట్ నుంచి ప్లే చేశాను పాట. మరి చోళుల సంస్కృతి, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ సినిమాలో బాగా చూపించారు కదా. సో PS1 and PS2 రెండు ఫిలిమ్స్ చోళ రాజ్యానికి సంబంధించిన సినిమాలేనమాట. దక్షిణ భారతదేశంలో దాదాపు 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు కూడా చోళులు గొప్ప సామ్రాజ్యాన్ని అయితే నిర్మించారు. ముఖ్యంగా రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వీళ్ల కాలంలోనే చాలా అద్భుతమైన దేవాలయ నిర్మాణాలు అయితే జరిగాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా. ముందుగా మాట్లాడుకోవాల్సింది తంజావూరు బృహదీశ్వర ఆలయం.

మరి చోళుల వైభవానికి ప్రతీకగా నిలిచిన దేవాలయం ఈ ఆలయంగా చెప్తారు, తంజావూర్ బృహదీశ్వర ఆలయం. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది దీని నిర్మాణం. మరి దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. మరి దీని ప్రత్యేకతలేంటి, అసలు దీన్ని దక్షిణ భారతదేశంలోనే ఎందుకు అంత గొప్ప చరిత్ర కలిగిన గుడిగా చెప్తారు? సో మాట్లాడుకుందాం దీని గురించి ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఎస్ వింటూ ఏ చేస్తూ ఉన్నారు.

విత్ భారతి ఎఫ్ఎం 101.3. జోరిగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనమైతే ఇక చోళుల రాజవంశం వాళ్ళు నిర్మించిన ప్రసిద్ధ దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ప్లేస్ తంజావూరు బృహదీశ్వర ఆలయం కదా. మరి చోళుల వైభవానికి ప్రతీకగా నిలిచిన దేవాలయంగా చెప్తారు దీన్ని. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడనమాట. ఇక బృహదీశ్వర ఆలయాన్ని మెయిన్గా గ్రనైట్ రాళ్లతో నిర్మించారు. ప్రధాన విమానం సుమారుగా 66 మీటర్ల ఎత్తుంటుంది. ఇక గర్భగుడిలో చూసుకుంటే భారీ పరిమాణంలో ఉన్న శివలింగం అయితే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నమాట. తర్వాత ఇక ఆలయం ముందున్న నంది విగ్రహం కూడా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక గోడలపై చూస్తే చోళుల కాలం నాటి శిల్పాలు, చిత్రకళకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అయితే ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత భారీ నిర్మాణాన్ని ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ కూడా ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నమాట. మొత్తానికి బృహదీశ్వర ఆలయం చూస్తే కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, చోళుల కళా ప్రతిభకు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తుంది. సో ఇంకా మరిన్ని టెంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. సో చోళ రాజవంశం నిర్మించిన టెంపుల్స్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintunaru Vivid Bharati FM 101.3.
5: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన మనం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. 9:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో చోళ రాజవంశం వాళ్ళు నిర్మించిన దేవాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు గంగైకొండ చోళాపురం టెంపుల్ గురించి చెప్పుకోబోతున్నాం. రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు దీన్ని నిర్మించారనమాట. ఉత్తర భారతదేశం వరకు కూడా చోళ సామ్రాజ్యాన్ని, దాని ప్రభావాన్ని విస్తరించిన విజయానికి గుర్తుగా రాజేంద్ర చోళుడు ఈ నగరాన్ని అభివృద్ధి చేశాడంట. మరి ఈ ఊర్లోని దేవుణ్ణి కూడా గంగైకొండ చోళేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు. ఇక ఆలయ నిర్మాణం చూసుకుంటే ద్రావిడ శైలిలో ఉంటుంది. భారీ రాతి నిర్మాణం, అందమైన శిల్పాలు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు. మరి ఇక్కడి శిల్పాలలో దేవతలు,

నర్తకులు, యోధులు, జంతువుల అందమైన రూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి చూడ్డానికి కొంచెం సేమ్ తంజావూర్ బృహదీశ్వర ఆలయంలాగానే ఉంటుంది, కానీ ఈ గంగైకొండ ఆలయం విమానం మాత్రం ఆకృతిలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి ఇక్కడ శిల్ప సౌందర్యం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి విజయాలను కేవలం చరిత్ర పుటల్లోనే రాయకుండా ఒక అద్భుతమైన ఆలయంగా మలిచిన రాజేంద్ర చోళ ఘనతకు ఈ గంగైకొండ చోళాపురం నిదర్శనంగా నిలుస్తుంది అని చెప్పచ్చు. సో మరి ఇంకొక టెంపుల్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

యూ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే ఉన్నాం జోరిగా హుషారిగా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ప్రేమికుల రోజు మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాం చోళ రాజవంశం వాళ్ళు నిర్మించిన ఫేమస్ దేవాలయాల గురించి. సో ఫస్ట్ రెండు దేవాలయాల గురించి మాట్లాడేసుకున్నాం, అవి రెండు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం అన్నమాట, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. మరి ఈ ఆలయం కూడా చోళుల అద్భుత శిల్పకళకు ప్రతీకగా చెప్తారు. మరి ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ చోళుడు 2 నిర్మించాడనమాట. పురాణ కథనం ప్రకారం ఇంద్రుడు తెల్ల ఏనుగు ఐరావతం ఇక్కడ శివుణ్ణి ఆరాధించడంతో ఈ ఆలయానికి ఐరావతేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ ఆలయ గోడలు, స్తంభాలపై ఉన్న సూక్ష్మమైన రాతి శిల్పాలు చాలా ప్రసిద్ధి చెందాయి. మెయిన్గా ఆలయంలోని మండపం అయితే రాతితో చెక్కిన రథంలాగా కనిపిస్తుంది. ఇక చిన్న చిన్న శిల్పాల్లో కూడా ఎంతో సున్నితమైన వివరాలను కళాకారులు చెక్కారన్నమాట. మరి సంగీతం, నృత్యం, పురాణ గాథలు, దేవతలు, జంతువులకు సంబంధించిన అనేక శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట. అసలు ఎలా ఇంత బాగా నిర్మించగలిగారబ్బా అని ఆశ్చర్యం కలిగించేలాగా ఉంటుంది. సో మనం ఈరోజు చెప్పుకున్న ఈ మూడు ఆలయాలని గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్గా పిలుస్తారు. సో ఏంటి, తంజావూరు బృహదీశ్వర ఆలయం, అలాగే గంగైకొండ చోళాపురం దేవాలయం, అలాగే ఇప్పుడు మాట్లాడుకున్న ఐరావతేశ్వర ఆలయం, ఈ మూడింటిని కూడా గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్గా పిలుస్తారు. సో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్బీన్ టుడే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 శ్రీదేవి సోడా సెంటర్ సినిమా నుంచి సాంగ్ వినేసాం. 9:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి ఈ రోజు జోరిగా హుషారుగాలో మనం చోళ రాజవంశుల నిర్మాణాల గురించి మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు ఆలయాలని, అంటే తంజావూర్ బృహదీశ్వరాలయం, తర్వాత గంగైకొండ చోళాపురం ఆలయం, తర్వాత ఇప్పుడు ఐరావతేశ్వర ఆలయం గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఈ మూడింటిని కలిపి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ గా పిలుస్తారు. అలాగే యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా కూడా గుర్తించడం జరిగిందనమాట వీటిని. సో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఆ లిస్టులో కూడా చేరిపోయాయి. మరి కాలాలు మారిన, రాజ్యాలు మారిన, చోళులు చెక్కిన శిల్పాలు అందాలు మాత్రం అస్సలు చెరిగిపోలేదు. మరి రాళ్లల్లో దేవుడిని మాత్రమే కాదు, తమ ప్రతిభను, సంస్కృతిని, చరిత్రను కూడా చెక్కిన మహానుభావులు చోళులు. అందుకే చోళ దేవాలయాలు నేటికి మన భారతదేశ వారసత్వానికి గర్వకారణంగా నిలుస్తాయి. సో ఇదన్నమాట ఇవాళ

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తండి. రెండేళ్లలోనే 90% హామీలు అమలు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్, ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమ్మీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. స్వచ్చంద్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసం ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరం పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చంద్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఆరోగ్యకరమైన పచ్చని రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి పరిశుభ్రత అనేది అందరం కలిసికట్టుగా అలవర్చుకునే ఒక అలవాటని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతపై

స్వచ్ఛంద్ర మిషన్ ఒక అంచనాను రూపొందిస్తోందని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండబోదని అందులో పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14,939 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం నిన్న సాయంకాలానికి 868 అడుగులు, నీటి నిల్వ 133.6290 టీఎంసీలుగా నమోదైంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ఉన్న ఏపీ జల్జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: భారతీయ ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మనమైతే హరివిల్లు ప్రోగ్రామ్లోకి వచ్చేస్తాం. 10:05 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి హరివిల్లులో నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా నెంబర్ 8662438 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్స్ ని టైప్ చేసి పంపించేయచ్చు. మరి ఈ రోజు మన హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మరి తెలిస్తే ఆన్సర్స్ పంపించేయండి. మరి విన్నారు కదా సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది, తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి. నేను మీ ఆర్జే తేజు అండ్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: నేను మీ ఆర్జే తేజు. దశావతారం ఫిల్మ్ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక 10 గంటలు దాటి 12 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను మిమ్మల్ని అడిగాను, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మరి దీనికి ఆన్సర్స్ పంపించింది ఎవరు? ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష.

ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు, బాగున్నారా అంటూ. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కానీ ఆన్సర్ అయితే రాలేదండి. ఓకే, దెన్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి పంపించారు, అలాగే రాధా గారు మున్నా గారు వీళ్ళు కూడా పంపించారు, హరివిల్లుకు స్వాగతం అని మాత్రమే. నెక్స్ట్ చల్లపందిరామర్ అండ్ మోనిషా మధురై నుంచి మెసేజ్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ తేజు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు ఆన్సర్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, వెరీ గుడ్ మార్నింగ్, కరెక్ట్ ఆన్సర్. ఇక అప్పడిన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు, తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడే ట్యూన్ చేశానంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, శ్రోతలందరికీ శుభోదయం అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, కొనకొండ్ల రమణారావు, కవిత, జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, హాయ్ తేజు గుడ్ మార్నింగ్ అంటూ బాగున్నారా అంటూ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ అశోక్ గారు గనవరం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి, అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవ్వనమాట. అంతకీ ఈ టైగర్ రిజర్వ్, సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఇందాకంతా మనము ఎక్కడ ఏ ప్రదేశం గురించి మాట్లాడుకున్నాము అంటే మెయిన్గా జోరుగా హుషారుగాలో మనం చెప్పుకున్న టెంపుల్స్ అన్నీ ఏ స్టేట్లోవి, సో అదే స్టేట్ అనమాట ఆన్సర్ కూడా. నెక్స్ట్ మెసేజ్ ఇంకొకటి వచ్చింది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్. సో ఆన్సర్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది, తమిళనాడు. సో సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యం. సో అతిపెద్దదనమాట అది విషయం. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా వినేసి ఆన్సర్స్ పంపించేయచ్చు. అయితే మన దేశంలో జామూన్ పండును అంటే బ్లాక్ ప్లమ్ అని పిలుస్తారు, ఇంకొన్ని చోట్ల మనం ఏమంటే ఇండియన్ బ్లాక్ చెర్రీగా కూడా పిలుస్తాం. సో జామూన్ పండు, మన దేశంలో జామూన్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో విన్నారు కదా, జామూన్ పండు లేకపోతే బ్లాక్ ప్లమ్ అని కూడా పిలవచ్చు. మరి మన దేశంలో ఈ జామూన్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. స్టేడియం టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగాను కదా. సో ఇక మనమైతే హరివేలు ప్రోగ్రామ్ లో ఉన్నాం, నేను మీ ఆర్జే తేజు. మరి మనకు వచ్చిన మెసేజెస్ విషయానికి వచ్చేస్తే, పెడన జోగునందన కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మాకు వచ్చిన మెసేజ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. చల్లపందినమ్మ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపూర్ నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. హాయ్ అండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఓకే, కానీ ఇది కాదండి, ఫస్ట్ ఒక స్టేట్ ఉంది, దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ స్టేట్ ఉంటుంది. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబీనా కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. కొనకొండ్ల రమణారావు గారు కవిత జోష్ణవి అండ్ మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ తేజు గారు బాగున్నారా అంటూ నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనూషా డానియల్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ కరెక్ట్గా పెట్టారు. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు కానీ రాంగ్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవజీ సక్కుబాయి మహబూబ్ నగర్ జిల్లా ముసపేట గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే రాలేదు కానీ సాంగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి అంటున్నారా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ

కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఇక రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ అయితే పెట్టలేదు. శ్రావ్యశ్రీ, పండు, అర్జున, జోత్స్న, మున్నయ్య, మున్నేష, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి తర్వాత బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు, జోరుగా హుషారుగాలో గుడులు టెంపుల్స్ గురించి చాలా బాగా చెప్పారండి అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్. ఇక క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయని అంటున్నారు, ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. క్వశ్చన్ ఏం లేదండి, మన దేశంలో జామున్ పండును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో మనం ఇండియన్ బ్లాక్ చెర్రీగా పిలుస్తాం, నేరేడు పండ్లు అంటాం తెలుగులో, అచ్చ తెలుగులో. ఇది ఇందాకే చెప్పేసి ఉంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది ఆన్సర్ అని చెప్పేసి, సో అప్పుడే అనకూడదు తర్వాత చెప్దామని ఆగాను. ఓకేదా, సో మన దేశంలో జామున్ ఫ్రూట్ని ఎక్కువగా అత్యధికంగా అంటే ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అడిగా. సో ఇంకా ఊట్కూరు నారాయణ జిల్లా, నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్, లక్నో అంటూ మెసేజ్ చేశారు కానీ డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, కానీ రాంగ్ ఆన్సర్ అండి. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఓకే దెన్, సో ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్త గుప్తా గారు మెసేజ్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇదన్నమాట ఆన్సర్ మహారాష్ట్ర. ఎక్కువగా మన ఇండియాలో ఈ బ్లాక్ ప్లమ్ లేదా ఇండియన్ బ్లాక్ చెర్రీ, మనం అచ్చ తెలుగులో నేరేడు పండు, సో ఇది ఉత్పత్తి చేసేది ఎక్కడ ఎక్కువగా అంటే మహారాష్ట్ర అనమాట. సో స్వదేశీ పండుగ పిలుస్తాం దీన్ని, అదనమాట విషయం. ఇంకొక రెండు మెసేజ్లు వచ్చాయి. నెక్స్ట్ ఓకే, రాజేశ్వరి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా, వచ్చిన మెసేజ్ అదనమాట ఇవన్నమాట. దెన్ నెక్స్ట్ ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మన జోరిగా హుషారుగా అయిపోయింది కదా హరివిల్లు ప్రోగ్రాంలో.

ఎస్ భాస్కర్ గారు పెడర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా, మహారాష్ట్ర అని చెప్పేస్తూ. ఓకే, దెన్ ఇప్పుడు ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ మన హరివెల్లు ప్రోగ్రాంలో బ్రహ్మోస్ మిసైల్ గురించి వినే ఉంటాం కదా. సో బ్రహ్మోస్ క్షిపణి, మరి ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేసింది? మరి విన్నారు కదా, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి అభివృద్ధి చేసింది? మరి వింటే కనుక ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి. బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? సో ఆన్సర్ అయితే పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 10:40 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ధ్రువ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. ఇక నేను అడిగాను మిమ్మల్ని, బ్రహ్మోస్ క్షిపణిని ఇండియా ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? మరి ఆన్సర్స్ అయితే నాకు ఇప్పటిదాకా చాలా మంది పంపించేశారు. 25 మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ అండ్ లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ చేశారు కానీ దుబాయ్ అంటున్నారు. కాదండి, రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందరం కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి వినమూరు నుంచి పసుపులేటి వెంకటరత్నం గారు. ఓకే దెన్, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి రాజవరం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత, కోట సాయిప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, తేజు గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఆర్కే ప్రభాకర్

ప్రభాకర్ రావు, స్వరూప, రవీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిఖిల్ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఓకే, సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే మాత్రం. సో అందరూ కరెక్ట్గానే గెస్ చేసేసారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? బ్రహ్మోజ్ అని వినగానే మనకి ఖచ్చితంగా ఇండియా అండ్ రష్యా కలిసి పనిచేశారని ఈజీగా తెలిసిపోతుంది. సో బ్రహ్మోజ్ క్షిపణిని ఏ దేశంతో కలిసి ఇండియా పనిచేసింది అంటే రష్యా. సో రష్యా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈరోజు మన హరివిల్లులో అడగబోయేది ఏంటంటే, సో ఈరోజు మన హరివిల్లు ప్రోగ్రాంలో మోడర్న్ ఇండియా 1885 to 1947 ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? సో విన్నారు కదా, మోడర్న్ ఇండియా 1885 to 1947 ఇది ఆ బుక్ పేరు. సో మోడర్న్ ఇండియా 1885 to 1947 మరి ఈ పుస్తక రచయిత ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే దూకుడు ఫిల్మ్ నుంచి సాంగ్ వినేసాం. నేను మీ ఆర్జే తేజు అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మోడర్న్ ఇండియా 1885 to 1947 పుస్తక రచయిత ఎవరు అని అడిగాను కదా. మరి చూద్దాం. రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు ఫ్రమ్ పెద్దకొండూరు కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కొనగొండ్ల రమణారావు, కవిత, జోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ చెన్నై కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యభార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాంగ్స్ చాలా బాగున్నాయంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఆన్సర్ కూడా పంపించారు. కొడుమూరు ఊర్మిళ వీరేష్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నూరుల్ అయాన్ అండ్ ఇనయా మీర్జా, ఎండి సిరాజుద్దీన్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ శ్రీరంగపూర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి రమేష్ లక్ష్మణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ ఏంటో అర్థం కాలేదండి మీరు పెట్టింది. గుడ్ మార్నింగ్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కరెక్ట్ ఆన్సర్. వెంకట నారాయణ గారు అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పసుపులటి వెంకటరత్నం గారు వెనుమూరు నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సీ విజయ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఈరోజు షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆన్సర్ ఎక్కడ, శివకుమారి గారు బదర్పాల్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇదే అండి ఇంకా లాస్ట్ క్వశ్చన్. టైం ఎగ్జాక్ట్లీ 10:54 అలా దాటి సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చదివేశాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే సుమిత్ సర్కార్. మరి 1885 to 1947 మోడర్న్ ఇండియా ఈ పుస్తకాన్ని రచించింది సుమిత్ సర్కార్ అనమాట. సో మీకు అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫిజియోథెరపీ డే అండ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. మరి ఈ సుమిత్ సర్కార్ గారు ప్రముఖ చరిత్రకారుడు అనమాట. 87 వయసులోనే 13 August 2026 అంటే రీసెంట్గా న్యూఢిల్లీలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖ పండితుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగిందనమాట. మెయిన్గా ఈ మోడర్న్ ఇండియా 1885 to 1947 అనే బుక్ని మాత్రం తొలిసారిగా 1983 ప్రచురించడం జరిగింది. మరి ఈ పుస్తకం మెయిన్గా భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారిస్తూ రైతులు గురించి, కార్మికులు, అలాగే గిరిజన వర్గాల భాగస్వామ్యాన్ని ప్రముఖంగా చూపిస్తుందన్నమాట ఇది. సో చాలా బాగా రాసిన పుస్తకం అనమాట. సో ఇదన్నమాట ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్. సో విని ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ షోలో మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. అంతటిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ మే. మినీరత్నగా పరిగణించే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మచిలీపట్నం పోర్టులో షిప్ యార్డ్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన అందించింది. సంస్థ మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. మొదటి దశలో 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మౌలిక సదుపాయాల కోసం 3,557 కోట్లు, ప్లాంట్ మెషినరీ కోసం 3,570 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్టంలో పీఎం కోసం కింద ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న 228 మినీ సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,162.80 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. పారిశ్రామిక అనుమతుల క్రమబద్దీకరణ, అనుమతులు ఇవ్వడం జాప్యాన్ని తగ్గించి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఓమ్ని బస్ వ్యాపార నిర్వహణ సౌలభ్యం చట్టం 2026 సవరణకు వీలుగా ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరి జీవితాన్ని ప్రసాదించిన వారమవుతామని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం ముందుకు రావాలని శ్రీకాకుళం హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ శాఖ నరసన్నపేట నియోజకవర్గ విభాగాధిపతుల సహకారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి 1,400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నట్లు జల్జీవన్ మిషన్ అధికారులు తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర

0: స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. కమర్షియల్ మాస్ మూవీస్ అంటే కేవలం ఫైట్స్, పాటలు, అదిరిపోయే ఎలివేషన్స్ ఇవే మనకు గుర్తొస్తాయి కదా. కానీ అవే ఎలిమెంట్స్కు ఒక అద్భుతమైన సోషల్ రెస్పాన్సిబిలిటీని లేదా ఒక మంచి సోషల్ మెసేజ్ను జోడించి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి డైరెక్టర్స్లో కొరటాల శివ గారు ముందుంటారని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మన సినిమా కబుర్ల ప్రోగ్రాంలో టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదిగినటువంటి వారి సినిమా ముచ్చట్లను మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. రెండు వేల 2013లో ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి మిర్చి ఈ సినిమాతోనే కొరటాల శివ గారు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో శివగారు చూపించినటువంటి పాయింట్ ఉంది చూసారా, అది వేరు. కత్తిపట్టి శత్రువుల్ని చంపడం కన్నా శత్రువును ప్రేమతో గెలవడమే అసలైన గొప్పదనం అనేటువంటి కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా మనకి చూపించారు. సో ఈ సినిమాలో అంటే ఈ సినిమాతో ప్రభాస్కు బిగ్గెస్ట్ మాస్ హిట్ ఇచ్చారు అని చెప్పచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని సినిమా విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మిర్చి ఈ

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి కొరటాల శివ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల గురించి. అండ్ మహేష్ బాబు గారి కెరియర్ లోనే ఒక మంచి ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పుకోవచ్చు 2015లో రిలీజ్ అయినటువంటి శ్రీమంతుడు మూవీ. కోట్లు ఉన్నా కూడా ఒక పెద్ద ధనవంతుడి కొడుకు తన మూలాలను వెతుక్కుంటూ ఒక వెనకబడిన పల్లెటూరుకి వెళ్ళి ఆ ఊరిని ఎలా దత్తత తీసుకొని డెవలప్ చేశాడు అనేటువంటి కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. మనం సమాజం నుంచి చాలా తీసుకుంటాం, తిరిగి దానికి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ సమాజంపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా తర్వాత నిజ జీవితంలో కూడా చాలామంది సెలబ్రిటీస్ ఊర్లను దత్తత తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలకు సంబంధించినటువంటి విశేషాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వచ్చినటువంటి విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు 2016లో రిలీజ్ అయినటువంటి జనతా గ్యారేజ్ మూవీ. ఎన్విరాన్మెంట్ ని ప్రేమించే యువకుడు, సమాజంలో అన్యాయం జరిగితే తిరగబడే ఒక గ్యారేజ్. సో ఇలా ఉండేటువంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అనేది చాలా ఎమోషనల్గా చూపించారు ఈ సినిమా ద్వారా. ఒకవైపు నేచర్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూనే మరోవైపు ఎన్టీఆర్

సినిమాలోని మాస్ యాంగిల్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు ఈ సినిమా ద్వారా. సో మరి జనతా గ్యారేజీ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

మనమైతే ఉన్నాం. అలాగే కొరటాల శివ గారు దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మహేష్ బాబు గారితో కొరటాల శివ గారు చేసినటువంటి మరొక వండర్ భరత్ అని నేను. విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక యువకుడు అరుకోని పరిస్థితుల్లో సీఎం అయితే పాలన ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తీర్చిదిద్దారు. మనం చిన్నప్పుడు ఒక ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలి అని నమ్మేవాళ్ళం కదండి. అయితే బాధ్యత లేనివాడు మనిషే కాదు అనేటువంటి సింపుల్ లైన్ని బేస్ చేసుకొని రాజకీయాల్లో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఎలా ఉండాలో ఎంతో పవర్ఫుల్గా ఈ సినిమా ద్వారా చూపించారు అని చెప్పచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమా విషయాలైతే మనం మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆచార్య అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: FM 101.3.

ఎస్ కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అద్భుతమైన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన సినిమాల గురించి చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్లో కనిపించినటువంటి సినిమా దేవరా పార్ట్ 1. సో సముద్ర తీర నేపథ్యంలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ విజువల్ యాక్షన్ డ్రామా సినిమా ఇది అని చెప్పొచ్చు. అక్రమ స్మగ్లింగ్ చేసేటువంటి మనుషులలో తప్పు చేయడానికి భయపడేలా ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించే నాయకుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతమని చెప్పొచ్చు. భయం అనేది కేవలం బలహీనత కాదు, అన్యాయం జరగకుండా ఆపే ఒక బాధ్యత అని ఇదొక డిఫరెంట్ ఫిలాసఫీని చాలా బాగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు అని చెప్పొచ్చు. అండ్ వీరి సినిమాల్లో ముఖ్యంగా చెప్పాలంటే విలనిజం వెనక హీరో చేసే ఫైట్ వెనక ఒక జస్టిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. సో హీ ఈజ్ అ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మన కొరటాల శివ గారు. సో మరి ఇప్పుడైతే మీ అందరికోసం దేవరాయ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

అదండి మ్యాటర్. కొరటాల శివగారి సినిమాల గురించి మాట్లాడుకుంటే కేవలం కలెక్షన్స్ గురించి, రికార్డుల గురించే కాదు, అంతకంటే ముఖ్యంగా మన సామాజిక బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా అనేది కేవలం 3 గంటల వినోదం మాత్రమే కాదు ఫ్రెండ్స్, అది మన సమాజాన్ని ప్రతిబింబించేటువంటి ఒక అర్థం. కొరటాల శివగారు తన సినిమాలతో మనకు నేర్పించింది అదే. ఒక మనిషిగా పుట్టినందుకు మనకు మన చుట్టూ ఉన్న సమాజానికి ఏదో ఒక లింక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో శ్రీమంతుడిలో చెప్పినట్టు సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం కదా.

మరి దానికి తిరిగి ఇవ్వకపోతే ఎలా? అది డబ్బు మాత్రమే కానక్కర్లేదండి, పర్యావరణాన్ని కాపాడడం, పక్కవాడికి కష్టం వస్తే సాయం చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక మనిషిగా మనకున్నటువంటి కనీస సామాజిక బాధ్యతలే కదా. సినిమా థియేటర్లో హీరో పర్యావరణం గురించి మాట్లాడుతుంటే అక్కడైతే చప్పట్లు కొట్టేస్తాం, కానీ బయటికి వచ్చాక మనం కూడా ఒక మొక్క నాటగలిగితే, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలిగితే అదే కదా ఆ సినిమా సాధించినటువంటి అసలైన విజయం. ఒక మనిషిగా మనకు సామాజిక బాధ్యత ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. సో ఇదన్నమాట, మనకు సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మనల్ని మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించడానికి మనకి ఒక రూట్ మ్యాప్ అనేది చూపిస్తుంది కొరటాల శివ గారి సినిమాల ద్వారా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అరవింద సమేత వీర రాఘవ.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రిక్వర్వ్ మహిళల టీమ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన పూజ చైనాకు చెందిన లియాండ్ చన్యుల్తో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత్ జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, వరదలు సంభవించే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సాలో ఓ నివేదికలో పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు సత్తాచాటాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2026కు గాను ప్రదానం చేసిన 5వ స్వచ్ఛవాయు సర్వేక్షణ అవార్డుల్లో మిలియన్ ప్లస్ కేటగిరీ మొదలుకొని చిన్న పట్టణాల వరకు ఏపీలోని 11 నగరాలు, పట్టణాలు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అవార్డులు కైవసం చేసుకున్నాయి. జాతీయ స్వచ్ఛవాయు దివస్ సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఆహార భద్రతా సంస్థ దక్షిణ జోన్ అంతర్రాష్ట్ర కళా ప్రదర్శన పోటీలు ఆ సంస్థ దక్షిణ జోన్ కార్యనిర్వాహక సంచాలకులు జసింత లాజరస్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన జట్లతో పాటు ఎఫ్సీఐ చెన్నై జోనల్ కార్యాలయానికి చెందిన జట్టు పాల్గొంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సారి సూర్య ప్రవీణ్చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 12:10 అయితే కావస్తుంది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రాంలోకి. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి ఈరోజైతే మీకు తెలుసాలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. మామూలుగా మనం ఎటన్నా టూర్ వెళ్ళాలనుకోండి ఏం చూస్ చేసుకుంటాం, ఎక్కువగా హిల్ స్టేషన్స్ చూస్ చేసుకుంటాము, బీచెస్ ఉన్నాయా లేదా అని చూస్తాము, లేదంటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఎక్కడున్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా. కానీ భూమి లోపలే ఒక వింత ప్రపంచం ఉంటే, సో మరి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకోవట్లేదా? సో ఇలా వింత ప్రపంచాన్ని మనకు చూపించేటువంటి కొన్ని వందల శతాబ్దాల నాటి చరిత్ర కలిగినటువంటి ప్లేసెసే గుహలు. సో ఈ కేవ్స్ గురించి, ఈ కేవ్స్ కూడా ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కైలాసనాథ ఆలయం. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఎక్కడ ఏ అతుకు లేకుండా ఒకే ఒక్క భారీ కొండను పైనుంచి కిందకు చెక్కుంటూ వచ్చి ఈ భారీ ఆలయాన్ని, గుహలను నిర్మించారు. అండ్ నిజంగా ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా. మీలో ఎంతమంది చూసారు చెప్పండి ఈ కైలాసనాథ ఆలయం? చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దాదాపు 4 టన్నుల బరువైన రాతిని ఇందుకోసం తొలగించారట. అండ్ ఇప్పటికీ కూడా ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీస్తో ఇలాంటి గుహాలయాన్ని నిర్మించడం అనేది అసాధ్యం అని సైంటిస్టులు చెప్తున్నటువంటి ఆ అద్భుతాన్ని ఖచ్చితంగా మనం మన లైఫ్ టైంలో ఒక్కసారన్నా దర్శించి తీరాల్సిందే. సో మరి ఇలాంటి మరిన్ని వింత విశేషాలన్నింటినీ మరి మనమైతే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా జిందాబాద్.

0: సర్కారు ఆఖరికి బేకార్ అంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
2: కిస్సింగ్ కార్ కదా, స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మారుతూనే కేల్తియా.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, nation, for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices, the Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ హై ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధానమంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24

దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తర్వాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను, 5 సభ్యుల భారత
వెయిట్ లిఫ్టింగ్

జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల రెండు రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతే ఉన్నామండి, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత రహస్యమైన, వింతైన, చారిత్రాత్మకమైనటువంటి గుహల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. అలాగే మేఘాలయలో ఉన్న క్రేమ్ లియత్ ప్రా ఈ ప్రదేశాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన సహజ సిద్ధమైన సున్నపు రాయి గుహల వ్యవస్థ. సో దీని పొడవు ఎంతో తెలుసా? దాదాపు 34 కిలోమీటర్లు అన్నమాట. అంటే ఈ గుహ లోపలికి వెళ్తే ఒక భారీ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ లాంటి పెద్ద పెద్ద హాల్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పటికీ కూడా ఈ గుహల్లో పూర్తి స్థాయిలో వెలుతురు చూడని ఎన్నో రహస్య మార్గాలు ఇంకా ఉన్నాయట. అలాగే అరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, సో ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు, సో వీటి గురించి కూడా మీరు వినే ఉంటారు కదా.

విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అరకు లోయలో ఉన్నటువంటి ఈ గుహలు కూడా ఒక సహజ సిద్ధమైన వింతే అని చెప్పొచ్చు. దాదాపు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం గోస్తని నది ప్రవాహం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఈ గుహల ప్రత్యేకత ఏంటంటే దీన్ని సరిగ్గా పైభాగంలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. గుహ లోపల నీటి చుక్కలు కింద పడి ఏర్పడినటువంటి స్టాల్క్టైట్స్, రాతి ఆకృతులు, శివపార్వతులు ఇలా మానవ మెదడు ఆకారాల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని గుహల గురించి మరిన్ని వివరాలు, విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ సర్కార్ వారి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీకు తెలుసా, ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి గుహల గురించి. అండ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భీమ్టెకా కేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాలగమనంలో వెనక్కి ప్రయాణించి ఆది మానవులు ఎలా బతికారో చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ భీమ్బెట్కా కేవ్స్కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. యునెస్కో గుర్తించినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గుహల్లో దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నాటి ఆది మానవులు గీసినటువంటి రంగురంగుల చిత్రాలు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉన్నాయి. వాళ్లు వేటాడే దృశ్యాలు, నాట్యాలు, మృగాల బొమ్మలు, సో ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యంతో మనకి వాళ్ళు ఇలా జీవించారా అని ఒళ్ళు గగ్గు పొడుస్తుంది. అండ్ అలాగే ఈ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఆకట్టుకోవడమే కాదండి, ప్రకృతి చరిత్ర పట్ల మనలో గౌరవాన్ని కూడా పెంచుతాయి. సో నెక్స్ట్ టైం మీరు హాలిడేస్కి, నెక్స్ట్ అంటే క్రిస్మస్ హాలిడేస్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా దసరా హాలిడేస్, సో ఇలా హాలిడేస్ అయితే రాబోతున్నాయి కదా, సో మరి ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఈసారి ఏ హిల్ స్టేషన్స్కి వెళ్దాం, ఏ బీచ్ ప్లేసెస్కి వెళ్దాం అనే కాకుండా ఇలా గుహలు, న్యాచురల్గా కేవ్స్ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఎన్నో ప్రదేశాల గురించి చెప్పుకున్నాం కదా, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, అండ్ అంతేకాదు మన చరిత్ర ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో వీటి ద్వారా మన దేశం పట్ల మనకి గౌరవం కూడా పెరుగుతుంది. సో ఇదన్నమాట మరి మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి ధీరా ప్రోగ్రామ్లో అయితే మనం మీట్ అవుదాం. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానం.

0: వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సీఐపీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సీఐపీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛంద పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసం ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్ఛంద పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ఆరోగ్యకరమైన పచ్చని రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి పరిశుభ్రత అనేది అందరం కలిసికట్టుగా అలవర్చుకునే ఒక అలవాటని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ గడువు పొడిగింపు ఉండదని అందులో పేర్కొంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 14,939 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో ఉన్న ఏపీ జల్జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ధీరా ప్రోగ్రామ్ కేతి మనం వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ అలాగే మరి మనకు శ్రావణ మాసం మంగళవారం శుక్రవారం చాలా స్పెషల్ కదండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ రోజు మంగళ శుక్రవారాల్లో పూజలు చేసుకుంటాం, లక్ష్మీదేవికి నోములు నోచుకునే వాళ్ళు ఉంటారు, ఇలా చేస్తుంటారు కదా. అయితే మనం నార్మల్గా ఏంటి అమ్మవారిని అలా పటంలో చూసి నమస్కరిస్తూ ఉంటాం కదా. కానీ ఒకసారి నిశితంగా గమనిస్తే అమ్మవారు ఆ అష్టలక్ష్ముల రూపంలో ఎక్కడో లేరండి, మన ఇంట్లోనే మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. మన అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా ఇలా ప్రతిరోజు ఎన్నో పాత్రలు పోషిస్తున్నటువంటి ఆధునిక మహిళే నేటి అష్టలక్ష్మి స్వరూపం అని చెప్పచ్చు. ఎస్, సో మరి ఈరోజు మన షోలో ఇలా

అనేక నారిమణులు అష్టలక్ష్ముల రూపాలుగా సమాజంలో ఎలా వెలుగుతున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ ట్యూన్ ఇన్. ముందుగా చెప్పాలి అంటే అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మి గురించి చెప్పాలి. ఆదిలక్ష్మి అంటే జ్ఞానానికి మూలం, మూలానికి ప్రతీక, ఇంటికి మూలస్తంభం మహిళ కదండి. ఆధునిక మహిళ తను చదువుకుంటూ తన కుటుంబాన్ని కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ సంస్కారవంతమైనటువంటి కొత్త తరానికి పునాది వేస్తుంది. అందుకే మన ఆధునిక ఆదిలక్ష్మి అని చెప్పచ్చు. అండ్ అలాగే ఆదిలక్ష్మి ఆత్మవిశ్వాసానికి కూడా ప్రతీక. అన్ని శక్తులకు మూలం ఎలా అంటామో అలాగే ఆమె మనకు జీవితంలో ధైర్యం, ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం అవసరమని గుర్తు చేస్తుంది. సో ఇలా ఎన్నో సమస్యలను ఇప్పటి ఉన్నటువంటి మహిళలు ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగేటువంటి ప్రతి మహిళలో ఆదిలక్ష్మి శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటారు? సో మరి ఇలా మరిన్ని వివరాలు విశేషాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఆధునిక మహిళల్లో అష్టలక్ష్ముల రూపాల్ని ఎలా చూడొచ్చో కూడా తెలుసుకుందాం. మరి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకు అయితే మీ అందరి ముందుకు వచ్చేస్తుంది చిత్ర గారి వాయిస్లో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆది లక్ష్మణులను మరి ఆధునిక మహిళల్లో ఎలా మనం చూడాలనుకుంటున్నాం, అష్ట లక్ష్ముల రూపాలను అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అంటే పోషణకు ప్రతీకగా చెప్తారు కదండి. ఒకప్పుడు కేవలం వంటగదికి మాత్రమే పరిమితం అనుకున్నటువంటి మహిళలు ఈరోజు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి కావలసినటువంటి పోషణను అందిస్తున్నారు. సో ఏ ఇంట్లో అయితే ఆకలి అనేటువంటి మాట వినపడకుండా చూసుకునేటువంటి అమ్మ ఉంటారు కదా, సో ఆవిడే మన ధాన్యలక్ష్మి అని చెప్పచ్చు. సో ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర ఆర్థిక అభివృద్దిపై మాట్లాడుతూ రాష్ట స్థూల దేశీయోత్పత్తితో నియోజకవర్గ స్థాయి అభివృద్దిని అనుసంధానం చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డిపి 20.35 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. 15 నుంచి 20 రంగాల్లో వృద్ధికి అవకాశం కల్పించేలా స్థానికంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. డేటా సెంటర్లు, పారిశ్రామిక పెట్టుబడులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల టెర్మినల్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దసరా నాటికి టెర్మినల్ను ప్రారంభించాలని భావించినప్పటికీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ 2014 నుంచి 2019 మధ్య 9,793 పోలీస్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక్క కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 పోలీస్ పోస్టులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిక్కుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మంత్రి అనిత సూచిస్తూ,
1: దగ్గర దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం. ఈ 22వ తారీఖుకి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ విధుల్లోకి కూడా హాజరవ్వటానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా అసలు ఏ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది, ఏ గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్దితో ఉన్నారనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని మేము ముందుకెళ్తున్నాం.
0: తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన, పీఎంఎం

0: వివై ద్వారా అర్హులైన గర్భిణీలు బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. మొదటి కంపులో మగ లేదా ఆడ శిశువు జన్మించిన అర్హులైన లబ్ధిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా ఆరోగ్యంగా లబ్ది పొందుతున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన లావణ్య ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: మాకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. బియ్యం 3 కేజీలు, పప్పు 1 కేజీ, ఆయిల్ 1/2 లీటర్, ఎగ్స్ 25, పాలు 5 లీటర్లు ఇస్తారు. బాలింతలకి టీహెచ్ఆర్ కిట్ కూడా ఇస్తారు. టీహెచ్ఆర్ కిట్లో రాగిపిండి 2 కేజీలు, అటుకులు 1 కేజీ, 250 గ్రాములు చిక్కి, బెల్లము, ఎండు ఖర్జూరం ఇస్తారు. నాకు ఇంకొక పాప ఉంది, ఆ పాపకు 2 ఇయర్స్. ఆ పాపకు కూడా రేషన్ ఇస్తారు, టేక్ హోమ్ రేషన్. ఈ ప్యాకెట్ వల్ల చాలా పోషకాహారాలు అందుతున్నాయి మా పాప.
0: వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132/33 కెవి సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ప్రసార నష్టాలను తగ్గించి ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న 2 నెలల్లో మరో 8 ట్రాన్స్కో సబ్స్టేషన్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. మూల విరాట్టుకు తెల్లటి వస్త్రాన్ని కప్పి పూజ సామగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. ఆలయం నుంచి గర్భాలయం, పోటు, ఆలయంలో అన్ని ప్రాంతాల్లో పరిమళంతో రాత్రి నుంచి శుద్ధి చేశారన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లతో పనులు ప్రారంభించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలియజేస్తూ,
2: కాలివారి ఆస్థానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, తర్వాత వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారంలో మనకు కోయిలాల్వారి తిరుమంజనం చేయడం జరిగింది. కోయిలాల్వారి తిరుమంజనం అంటేనే మొత్తం కూడా క్లీనింగ్, ఎంటైర్ టెంపుల్ ని క్లీన్ చేయటం అనే మీనింగ్. అలానే ఈరోజు గర్భాలయం గాని, పోటు గాని, టెంపుల్లో అన్ని ప్లేసెస్ లో కూడా రాత్రి నుంచే పూర్తి స్థాయిలో క్లీన్ చేసి శుద్ధి చేయటం జరుగుతుంది.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరిని చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఐటీఐలు కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడలో ఇండియా ఐఏఐ డేటా ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాంతీయ ఉపసంచాలకులు బి మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో కాంట్రాక్టు పద్దతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. డేటా యానోటేటర్ అసిస్టెంట్, డేటా క్యూరేటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్

పిల్లలను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మరి మనకు కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ రోజుల్లో మహిళలు మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇలా ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు అనమాట, ఇలా షిఫ్ట్ చేస్తూ కూడా. కానీ ఇప్పటికీ రక్షణ లేకపోవడం, ఆఫీసుల్లో వేధింపులు, అండ్ రీసెంట్గా మనం చూస్తున్నటువంటి పబ్లిక్ సేఫ్టీ దగ్గర కూడా ఎన్నో ఇష్యూస్, ఇవన్నీ కూడా మహిళల విషయంలో పెద్ద సవాలుగా మారాయని చెప్పచ్చు. అయితే ఇక్కడ మహిళ ధైర్య లక్ష్మిగా మారుతుంది. భయపడి ఇంట్లో కూర్చోకుండా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకుంటూ తోటి మహిళలకు అండగా నిలబడుతూ తన భద్రతను తానే కాపాడుకుంటుంది ధైర్య లక్ష్మిగా మారుతున్నటువంటి మహిళ. అలాగే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ స్టాకింగ్, డీప్ ఫేక్ మాఫింగ్ వీడియోస్, సో ఇలా ఆన్లైన్ ట్రోలింగ్, ఇలా ఎన్నో రకమైనటువంటి భయంకరమైనటువంటి డిజిటల్ సమస్యల్లోనూ మహిళలు ఫేస్ చేస్తున్నారు. కానీ మన లక్ష్ములు ఏం చేస్తున్నారో తెలుసా? విద్యాలక్ష్మిగా మారి ఇందుకు లొంగిపోవడం లేదు. టెక్నాలజీపై పట్టు సాధించి సైబర్ క్రైమ్ పోలీసింగ్ను ఆశ్రయిస్తూ డిజిటల్ వరల్డ్లో కూడా తమ హద్దులను, గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో వివేకంతో హ్యాండిల్ చేస్తూ నిరూపిస్తున్నారు. అలాగే ఇవాళ చాలా చోట్ల పురుషులతో సమానంగా పనిచేసి సమాన వేతనం తీసుకుంటున్నారు. అండ్ ఇవే కాదు, పెళ్ళి కానీ, ప్రెగ్నెన్సీ కానీ, కెరీర్లో గ్యాప్, సో ఇలాంటివి ఎన్నున్నా సరే ధనలక్ష్ములు వెనకబడడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను వాడుకుంటూ ఫ్రీలాన్సర్స్గా మారుతూ, అలాగే రీస్కిల్లింగ్ అంటే కొత్త స్కిల్స్, కొత్త కోర్సులు నేర్చుకోవడం ద్వారా మళ్ళీ కెరీర్లోకి గ్రాండ్గా రీఎంట్రీ ఇస్తూ

ఆర్థిక స్వాతంత్రాన్ని సాధిస్తున్నారు మన ధనలక్ష్ములు. సో ఇలా ఎన్నో రంగాల్లో మహిళలు ఎన్నో రకాలుగా ఇలా అష్టలక్ష్ములుగా మారి ముందుకు వెళుతున్నారనమాట. మరి మరిన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం మరో చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

ఎస్, మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. అండ్ అలాగే మరి మోడర్న్ ఉమెన్ ఎలా అష్టలక్ష్ములుగా మారి మనకి కనిపిస్తున్నారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే గజలక్ష్మి గురించి కూడా చెప్పాలండి. అంటే సమృద్ధికి గౌరవానికి ప్రతీక. నేటి లక్ష్ములు, అలా అదే మన మహాలక్ష్ములు, మన మనింటి మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదు, కార్పొరేట్ ఆఫీసుల్లో సీఈఓలుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తూ సమాజానికి ఎనలేని గౌరవాన్ని, సంపదను తెచ్చిపెడుతున్నారు. సో వారే మన గజలక్ష్ములు. అలాగే పిల్లల్ని కేవలం కనడమే కాదు, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ త్యాగంతో పెంచే ప్రతి తల్లిలోనూ మనకు సంతాన లక్ష్మిగా కనిపిస్తున్నారు. సో ఇవి ఒకటేనా? అండ్ ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నారు ఎవరు అంటే, క్రీడల్లో మెడల్స్ సాధిస్తూ మహిళలు, స్పేస్ రీసెర్చ్, సో ఇలా ఇస్రో ఎన్నో రంగాల్లో వాళ్ళ సత్తాన్ని చాటుతున్నటువంటి మహిళలు, ఐఏఎస్ లాగా, ఐపీఎస్ లాగా విజయం అనేటువంటి జెండాను ఎగరేస్తున్నటువంటి మహిళలే నేటి విజయలక్ష్ములు అని చెప్పచ్చు.

సో విన్నాం కదా, రూపాలు ఎనిమిదైనా ఈ అష్టలక్ష్ముల శక్తులన్నీ కలగలిసినటువంటి ఒకే ఒక అద్భుత సృష్టి మహిళ. ఆధునిక ప్రపంచంలో ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. అదేంటంటే, పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఎంత భక్తితో కొలుస్తామో, మన ఇంట్లో మన సమాజంలో ఉన్నటువంటి ఈ ఆధునిక లక్ష్ములను కూడా అంతే గౌరవించాలి. వారికి సమాన అవకాశాలు ఇవ్వడం, వారి నిర్ణయాలను గౌరవించడం, వారికంటూ ఒక సురక్షితమైన అటువంటి సమాజాన్ని అందించడం.

ఇవి మనం వారికి ఇచ్చేటువంటి నిజమైన హారతి. సో ఇదన్నమాట ఈరోజు మన ధీరా ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి వెల్కమ్ టు సందడే సందడి ప్రోగ్రామ్. సో మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అయితే మెసేజెస్ పెట్టేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్తో పాటు ఆన్సర్ని కూడా కలిపి మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడే సందడిలో. మనం ప్రతిరోజు ఎన్నో 10 రూపాయల నోటు, 20 రూపాయల నోట్లు ఇలా నోట్లు చూస్తూనే ఉంటాం కదా. అయితే 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుందో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సర్దుకుపోదాం రండి.

మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? సో వెంటనే అలా తీసి చూసి చెప్పేస్తున్నారు కదా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మరి చూసేద్దాం, మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఒకే ఒకడు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో జిక్కి గారు అలాగే జమున గారి వాయిస్లో ఉన్నటువంటి వణుకు ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి గారు బాగున్నారా మేడం అంటూ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎస్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేశారండి, ఎస్ కరెక్టే. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం వింజామూర్ నెల్లూరు జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, సమత గారు ఎలా ఉన్నారు అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అలాగే రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సో వీరందరూ కూడా పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కరీముల్లా గారు భీమవరం.

శ్రీకాకుళం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు ముంత పెద్దన్న, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మస్తాన్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి. నంద్యాల జిల్లా భానుముక్కల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళీ లక్ష్మి గారు గొల్లపూడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పూజారి ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి, సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయి అనమాట. సో మన లిజనర్స్ పంపించినవి అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వంశానికొక్కడు.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సందడి సందడిలో. ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే రాంబాబు గారు టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, గడ్డం అంకయ్య గారు కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు నుంచి, అలాగే సందడి సందడికి వెల్కమ్ అంటూ చిలుక నారాయణ అన్సూయ, యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే గరీబ్ నవాజ్ టైలర్స్, సో సైదా నర్సారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే శంకర్ రెడ్డి వారిపల్లి ఎర్రవారిపాలెం నుంచి పంపించారు శంకర్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గౌతమ్, అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సందడి సందడికి స్వాగతం తెలుపుతూ పంపించారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఎల్లప్ప గారు రాయచూర్ జిల్లా నుంచి పంపించారు కానీ కాదండి ఆన్సర్, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ, విజయ అండ్ ఫ్యామిలీ, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కాశీపురం నుంచి కురుమూర్తి, కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్, జయరామ్ గారు పంపించారు పాకాల్ మండల్ పదిపుట్ల బయలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర గారు కరెక్ట్ ఆన్సర్, శివకుమార్ రి గారు మదనపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి, అండ్ అలాగే ఆదర్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, సో కరెక్ట్ ఆన్సర్, హంపాపురం నుంచి, సో మీరు ఆల్రెడీ మెసేజ్ పంపించారు నేను చదివాను, మీరు మళ్ళీ పంపిస్తే ఎలా అండి, అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్, సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఓ సూపర్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, సో నేను చదువుతానండి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత, అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్, అలాగే రామసుందరి గారు నెల్లూరు నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా

ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి టైటాన్స్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు, ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, భానుముక్కల నుంచి మౌలాలి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగరాజు గారు పెడ నుంచి, నంద్యాల నుంచి పాషా గారు, అలాగే పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బిట్రా సురేష్ నిర్మల వావిల్ల నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు, అలాగే పీలేర్ నుండి పవన్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దాసిరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు గారు, అలాగే ధను గారు శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, 100 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది అని అడిగాను. అండ్ ఆర్బీఐ గవర్నర్ సంతకం అయితే ఉంటుందన్నమాట. సో ఆర్బీఐ గవర్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన దేశంలో 1 రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి, సో వారి సంతకం ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని కరెన్సీ నోట్లపైన అంటే 2 రూపాయల నోటైనా, 5 రూపాయల నోటైనా, 10 రూపాయల నోటైనా, 500 నోటు వరకు కూడా గవర్నర్, ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ గవర్నర్ సంతకం ఉంటుంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుంది కూడా అలా గుర్తుపెట్టుకొని మా అందరికి కూడా గుర్తొచ్చేసారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఇంతకీ మనం వాడేటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అది మెటీరియల్ ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ట్రై చేశారా? పేపర్, పేపర్ లానే ఉంటుంది కదా. సో మరి పేపర్లో ఇంకా టైప్స్ అయితే ఉన్నాయి. సో మరి క్వశ్చన్ అయితే అదనమాట, మరి మనం భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లు వేటితో తయారు చేస్తారు? సో మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488114. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ పోస్ట్ మ్యాన్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి మన దేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారో అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణ శాస్త్రి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. హైదరాబాద్ బళ్ళారి నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి గారు కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు, అనంతపురం నుంచి అనురాధ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్

గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఒకే ఒకడు గారు శాంతినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా బోల్డ్ అని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. మరి చూసేద్దాం మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అన్ని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

భరత్ రత్నాకర్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలలో ముఖ్యమంత్రి ఈరోజు సుస్థిర అభివృద్దిపై మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏపీ ట్రాన్స్కో నిధులు 29,71,00,000 రూపాయలతో నిర్మించిన 132/33 కేవీ సబ్స్టేషన్ను పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాలి నరేంద్రతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అర్హత కలిగిన వారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సందేశంతో నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అక్షరాస్యత ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడం, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన లిజినెస్ పంపించినవి చూసేద్దాం. కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే రాజేష్ అంబిక, ప్రేమ్సాయి, వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి. సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, అలాగే కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి, అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మోరంపూడి నుండి తుమ్మకూరి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రామళ్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రాజుల నుంచి సంధ్య గారు అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అలాగే పోరంకి నుంచి శ్రీనివాస్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా కోనగొండ్ల నుంచి లక్ష్మీదేవి అండ్ రంగస్వామి శెట్టి గారు, అలాగే సర్దార్ మౌలాలి గారు అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు గారు అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్.

శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి, అండ్ అలాగే రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండ్రాళ్ళు గారు, అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, అలాగే రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ అలాగే నాగరాజ్ గారు పెడన్ నుంచి, అండ్ గడ్డం అంకయ్య గారు బందరపల్లి నుంచి, శివకుమార్ గారు మదనపల్లి నుంచి, అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ క్వశ్చన్ రిపీట్ చేస్తానండి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేసి టైం అయితే వచ్చేసింది కదా. అండ్ బిట్రా సురేష్ నిర్మల వావెల్ల నుంచి, అండ్ అలాగే పెడన జోగానంద్రా కాలనీ నుండి అప్పలరాజ్ గారు, సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. అండ్ సో అదనమాట, ఇవి అయితే మెసేజెస్ అయితే ఇవి. అండ్ ఇంకా మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి మన భారతదేశంలో వాడేటువంటి కరెన్సీ నోట్లను ఏ మెటీరియల్తో తయారు చేస్తారని అడిగాను కదా. సో భారతదేశ కరెన్సీ నోట్లను మామూలుగా అయితే వుడ్ పల్ప్తో తయారు చేస్తారు. అయితే ఇవి 100% పత్తి కాటన్, అంటే 100% కాటన్తో తయారవుతాయన్నమాట. సో వుడ్ పల్ప్తో కానీ కాటన్తో కానీ ఎక్కువ కాటన్తో తయారు చేస్తారనమాట. అండ్ ఎందుకు అంటే నోట్లను మనం పదే పదే మడత పెడుతుంటాం కదా, సో కొన్ని కొన్నిసార్లు నలిగిపోతుంటాయి, లేదా పొరపాటున నీళ్ళలో అలా పడిపోతుంటాయి కదా. సో ఇలా నానినా కూడా త్వరగా చిరిగిపోకుండా ఉండటానికి ఈ కాటన్ మెటీరియల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే పత్తితో చేయడం వల్ల కరెన్సీ నోట్లను ఇలా మనం చేతితో పట్టుకున్నప్పుడు ఒక రాంటి టెక్స్చర్ ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది కదా. సో ఇలాంటి టెక్స్చర్ వల్ల కూడా అసలైన నోట్లని సులభంగా గుర్తించడానికి ఇలాంటి మెటీరియల్తో తయారు చేస్తారనమాట. అండ్ అంతేకాకుండా నోట్లు, అంటే మనం వాడేటువంటి ఈ కరెన్సీ ఏదైతే ఉందో అవి మరింత బలంగా ఉండడానికి పత్తి గుజ్జుతో పాటు జెలటిన్, బాల్సం, సో ఇలాంటి కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా కలుపుతారన్నమాట. సో అందుకనే నోట్లు అంత గట్టిగా ఇన్ని రోజులు మన్నికతో ఉంటున్నాయి. బట్ చాలామంది ఏం చేస్తుంటారంటే అలాంటి కరెన్సీ నోట్ల మీద పేర్లు రాయడం, నెంబర్స్ వేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఇలా చేయడం వల్ల చాలా మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, చాలా కరెన్సీ వేస్ట్ అయిపోతుంది. అవంతా ఏంటి అనేది మనం ఇంకొకసారి షోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అండ్ దానికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేసి నేను రెడీగా ఉంచుతాను. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్లో కేవైసీ చేయాలి, ఈకేవైసీ అని ఇలాగా చెప్తున్నారు కదా. అసలు కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: FM 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజనర్స్ పంపించారు, కేవైసీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను కదా. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణ

కృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, పూజారి ధనంజయ్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారనమాట. అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, కనకారావు గారు పెడన నుంచి, అండ్ నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, అండ్ ఇంకా అభిమన్యు గారు బచ్చుపల్లి నుంచి, రాజుల నుంచి జయన్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి, అండ్ రామసుందరి గారు నెల్లూరు నుంచి, మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లి నుంచి, గౌస్ గారు అనంతపురం నుంచి, దిలీప్ అనంతపురం నుంచి, అండ్ తిరుపతి నుంచి పూర్ణ గారు, భాస్కర్ గారు పెడర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. సూపర్. అండ్ ఇంకా నాగమణి గారు అనంతపురం నుండి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే ఇమామ్ బీ అండ్ వలీ భాషా అఖ్తర్ గారు అనంతపురం నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా క్వశ్చన్ మరొకసారి అంటూ పంపించారు, బట్ ఓకే ఆన్సర్ కూడా పంపించేశారు. శేఖర్ గారు, కుస్మా గారు అంబటి నగర్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి భరత్ రహిత్య సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కిషోర్ గారు నంద్యాల నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల్యం, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అలాగే మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కామారెడ్డి నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అలాగే నరేష్ అండ్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి, జాప భూమేశ్వర భూలక్ష్మి గారు వెల్లుల్ల నుంచి, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, మధుప్రసాద్ తిరుపతి నుంచి, గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నుంచి, అనంతపురం నుంచి రామాంజనేయులు, వనిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కొత్తగూడెం యాకూబ్ ఆశా గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అలాగే రేవతి రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సర్దార్ గారు మౌలాలి నుంచి, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు గుంపా రమణ గారు పాతకొట్టం కోటనందూర్ కాకినాడ నుంచి. సో సూపర్ అండి. అండ్ అలాగే మురహరి యశోద జానకి రాజు గారు వీక్లీ బజార్ నుంచి, సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భీమవరం నుంచి కరీముల్లా గారు, అండ్ ఇంకా రాజోల్ నుంచి సంధ్యా గారు, శివకుమార్ మదనపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్గా కేవైసి అంటే చాలా సింపుల్, నో యువర్ కస్టమర్. అయితే ఈ నో యువర్ కస్టమర్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎందుకని బ్యాంక్స్ ఇంకా చాలా చోట్ల మీరు కేవైసి చేపించుకున్నారా అని చెప్పి అడుగుతుంటారు. సో యాక్చువల్గా ఏంటి అంటే బ్యాంకులు కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ తమ దగ్గర అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం కదా, ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలైన గుర్తింపును, అడ్రస్ను ధృవీకరించడానికి అంటే వెరిఫై చేయడానికి ఉపయోగించేటువంటి ఒక అధికారిక ప్రక్రియే ఈ కేవైసి అనమాట. సో మనీ లాండరింగ్ కానీ, ఆన్లైన్ మోసాలు కానీ, ఫ్రాడ్స్ కానీ జరగకుండా అడ్డుకోవడానికి మన దేశంలో ఆర్బీఐ ఈ ప్రక్రియను తప్పనిసరి చేసిందనమాట. అండ్ అలాగే మరి ఈ కేవైసి మీకు కంప్లైంట్ అంటే మీరు కంప్లీట్ అయిందా అని చెప్పి మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ కేవైసీలో కూడా రకాలు ఉంటాయి, మొత్తం 4 రకాల కేవైసీలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ కేవైసీ, అంటే జస్ట్ వాళ్ళకి ఏమేమి, ఇప్పుడు సపోజ్ మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినా, ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి పాన్ కార్డ్ జిరాక్స్ కానీ, లేకపోతే మీ ఆధార్ జిరాక్స్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, ఇవన్నీ కూడా మీరే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది పేపర్ వర్క్తో రిలేట్ అయినటువంటిది ఫిజికల్ కేవైసీ. అండ్ నెక్స్ట్ది ఎలక్ట్రానిక్ కేవైసీ, అంటే ఇది చాలా ఫాస్ట్. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ ఆధార్ నెంబర్కి రిలేట్ అయినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ అలా ఓటీపీ ఎంటర్ చేయగానే సెకండ్స్లో మీ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతాయి అన్నమాట. సో ఇది ఈ కేవైసీ, అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ.
అండ్ నెక్స్ట్ది వచ్చేసి

సికేవైసీ అంటారు, అంటే సెంట్రల్ కేవైసీ అనమాట. అంటే మీరు ఏదైనా బ్యాంక్లో సబ్మిట్ చేసినటువంటి కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక సెంట్రల్ డిజిటల్ లాకర్లో స్టోర్ అవుతాయి అనమాట. సో దీనివల్ల మీరు వేరే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, ప్రతిసారి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఇలా మాకు సికేవైసీ అకౌంట్ ఉంది అంటే ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వికేవైసీ అంటారు, అంటే వీడియో కేవైసీ అనమాట. సో ఇప్పుడు జనరేషన్ బాగా ఫాలో అవుతుంది, జస్ట్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మీ మొబైల్ కెమెరా ఆన్ చేస్తే, సో బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్లోనే మీ పాన్ కార్డ్ ఒరిజినల్ చూపించేసి ఫోటో క్లిక్ చేస్తే ఇలా సింపుల్గా కేవైసీ అయితే పూర్తి అయిపోతుంది. బట్ ఈ వీడియో కేవైసీ ఏదైతే ఉందో, సో ఇలాంటివి కూడా చాలా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన అకౌంట్ అనేది సెక్యూరిటీకి చాలా చాలా ముఖ్యం కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదన్నా సైబర్ నేరగాళ్ళు మన పేరుతో ఫేక్ అకౌంట్లు తెరవకుండా ఉండడానికి ఈ కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పెద్ద కంచుకోట లాంటిదన్నమాట. సో అదనమాట, అందుకని బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మరి మీ కేవైసీని అయితే అప్డేట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీ కేవైసీ గడువు అయిపోతుంది వెంటనే మేము పంపించే లింక్ను ఓపెన్ చేయండి, మీ పాస్వర్డ్ చెప్పండి, ఇట్లా అంటే అస్సలు నమ్మద్దు, జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట సంగతి. సో బీ సేఫ్ అండ్ బీ స్మార్ట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సందడే సందడిలో అంటే, మనకు తెలుసు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా మంది దేవుళ్ళని పూజిస్తారు. అయితే ఒక దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అనమాట. ఇంతకీ అది ఏ దేశమో మీకు తెలుసా? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు? మరి ఈ క్వశ్చన్కే కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నాయక్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను కదా, అండ్ మరి చూసేద్దాం. అండ్ ఈరోజు అసలు రిప్లైస్ అయితే మామూలుగా లేవన్నమాట, అసలు అలా క్వశ్చన్ అడగడమే ఆలస్యం. ఆల్మోస్ట్ హాఫ్ సెంచురీ అలా టకటక దాటేసి వెళ్ళిపోతున్నాం కూడా, చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రజలకు ఇది ఒక అవగాహన, మంచి ఆలోచన కూడా అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి సంధ్య గారు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధ్యప్రదేశ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు ఓకే పంపించారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. మురళీ గారు హాయ్ అంటూ పంపించారండి, హాయ్ అండి. అలాగే రమేష్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, చాలా లేట్ అయిపోయారు ఈరోజు, ఓకే నో ప్రాబ్లం, బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సూపర్. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా

హౌస్ గారు అనంతపురం నుండి పంపించారు బట్ కాదండి. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, భీమవరం నుంచి కరీముల్లా గారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, అలాగే రాజోల్ నుంచి జయన్న గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు, అలాగే అభిమన్యు గారు బచ్చిపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. వేదాంతం జానకి గారు రైట్ ఆన్సర్, అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే కాశీపురం కురుమూర్తి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే శ్రీలంక గారు, సారీ మాధవి ఆంజనేయులు గారు భూదాం పోజంపల్లి నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం. ఓకే, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు గారు, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అలాగే చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అనే ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ఆదూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే విజయ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, భానుముక్కల నుంచి సర్దార్ మౌరాలి గారు కరెక్ట్ ఆన్సర్, నాగరాజు గారు కడప నుంచి, అలాగే తిరుపతి నుంచి దివ్య సుధారాశిని అని పంపించారు పేరు. ఓకే, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి, జాపా భూమేశ్వర గారు వెల్లుల నుంచి, అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ నవీన్ దజిత ఆదిలాబాద్ నుంచి, యాకూబ్ పాషా నూర్జహాన్ గారు కొత్తగూడెం నుంచి, అండ్ నల్లమ్మ గారు అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత గా పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే గుంప రమణ గారు పాతకొట్టం కోటనందు నుంచి, అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ధనుంజయ్ గారు అనంతపురం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అలాగే గౌతమ్ సాయి ఆత్మకూరు నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఉమ్మడి నుండి, రాజేష్ అంబిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి, శివకుమారి గారు మదనపల్లి నుంచి, అండ్ శేఖర్ గారు వికారాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామకృష్ణయ్య గారు శ్రీ చేబ్రోలు నెల్లూరు నుంచి, దస్తగిరి సంధ్యా గారు పొద్దుటూరు కడప నుంచి, అండ్ మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ మర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేవైసీ ఎంత ముఖ్యం చాలా బాగా చెప్పారు. అండ్ సందడే సందడి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మంచి అవగాహన ప్రోగ్రామ్ అని చాలా బాగా చెప్పారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, అండ్ ఇంకా అండ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి, అండ్ నల్గొండ సెల్వరాజ్ వీక్షిత రాములమ్మ గారు. సో వీరందరూ

కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఓ సో వర్షం కారణంగా పవర్ లేకపోవడం వల్ల మీరు షో వినలేకపోయారనమాట. నో ప్రాబ్లం. అండ్ ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి, విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ వేదేపాలెం నెల్లూరు నుంచి, సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఏ దేశంలో రావణాసురుడిని పూజిస్తారు అని అడిగాను. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే శ్రీలంక అనమాట. సో శ్రీలంకలో మెయిన్గా రావణాసురుడిని బాగా పూజిస్తారు. బట్ అక్కడ మాత్రమే కాదండి, మనకి ఇక్కడ మన దేశంలో అంటే భారతదేశంలో కూడా కాకినాడ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సో రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా రావణాసురుడిని దేవుడిగా పూజిస్తారనమాట. అండ్ కొన్ని చోట్ల అంటే బిస్రక్ అంటే ఉత్తరప్రదేశ్లో రావణాసురుడి జన్మస్థలం ఇది అని పూజిస్తుంటారు. అండ్ అలాగే మధ్యప్రదేశ్లో రావణాసురుడి భార్య అయినటువంటి మండోదరి పుట్టినటువంటి ఊరు ఇదేనని ఇక్కడ ప్రజల నమ్మకంతో సో ఆయన్ని ఇంటి అల్లుడులాగా 35 అడుగుల భారీ విగ్రహం ఉంటుంది అక్కడ మధ్యప్రదేశ్లో. సో అక్కడ కూడా పూజిస్తారు. ఇలాగ మన భారతదేశంలో కూడా చాలా చోట్ల రావణాసురుడిని పూజిస్తారనమాట. సో అది మరి సంగతి. అండ్ మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో మరి మన దేశంలో పత్తితో చేసినటువంటి కరెన్సీని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో మరి ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ని ఉపయోగిస్తున్నారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి. మరొక చక్కటి పాటైతే వింటూ

ఎస్, మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఎమ్మిగనూర్ కర్నూల్ నుండి అర్చన గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కేవీసీ గురించి చాలా బాగా చెప్పారంటున్నారు. అప్పల్ రాజ్ గారు పెడ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అలాగే బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. సో మంచి క్వశ్చన్స్ అడిగారు, అలాగే డబ్బు విలువ తెలియజేసే మంచి పాట ప్రసారం చేయగలరు అంటున్నారు. ఓకే. అండ్ మురళి గారు పంపించారు మెసేజ్, సో ఓకే థ్యాంక్ యూ. అలాగే నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ అనంతపురం నుండి గౌస్ గారు రైట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపురం నుంచి ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విశ్వజ్ఞగారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, రాజుల నుంచి జయన్న గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి, మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి, బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇమ్రాన్ ఖాన్ విజయవాడ నుంచి, సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, మహమ్మద్ ఇనాయతుల్లా. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మునహరి యశోద జానకిరాజు గారు, నాసిక వేణు దేశాయపేట నుంచి, అండ్ రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, అండ్ గౌతమ్ సాయి కరివేన నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ ఇంకా నల్లమ్మ గారు పాపిన పాల్యం నుంచి, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మంగళగిరి నుండి దామన్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, అలాగే నాగరాజు గారు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి. అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ, అండ్ ఇంకా వికారాబాద్ శ్రీ ఓకే నుంచి శేఖర్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెర్లూరు నుంచి, అండ్ మంచి క్వశ్చన్స్తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ వివరించారు, సూపర్ సాంగ్స్ వినిపించారు, థ్యాంక్ యూ అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే గుంపా రమణ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగమణి గారు అనంతపురం నుంచి, అండ్ ఇంకా వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి, ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి, నాగరాజు గారు అనంతపురం నుంచి, బాలాజీపురం వనస్థలీపురం నుంచి బాలాజీ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి పాటలు ప్లే చేశారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఏ దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లని ఉపయోగిస్తారు అని అడిగాను. అండ్ మరి అదనమాట క్వశ్చన్ అయితే. సో మరి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. సో ఆస్ట్రేలియాలో ఎప్పటి నుంచో అంటే 1988 నుంచి అదే ఫస్ట్ కంట్రీ అనమాట. మొత్తం ఆ కంట్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి నోట్స్ అన్నిటినీ కూడా ప్లాస్టిక్తో రీప్లేస్ చేసి కోమెమరేటివ్ పాలిమర్ నోట్ని లాంచ్ చేసినటువంటి దేశం. అండ్ ఆ తర్వాత చాలా కంట్రీస్ అండి ఇప్పటికి బాగా చాలా కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, కెనడా, యూకే, వియత్నాం, రొమానియా, బ్రూనే. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా పేపరు ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి అన్నమాట. వీటితో పాటు కొన్ని కంట్రీస్ పక్క ప్లాస్టిక్ నోట్స్నే వాడుతున్నాయి, కొన్ని ఏమో పేపరు ప్లాస్టిక్ మిక్స్ అయినటువంటివి వాడుతున్నాయి. ఇలాగా

డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాయి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మంచి పాటలు వినిపించారు మీరు వచ్చిన తర్వాత, విశ్లేషణ బాగుంది అంటూ పంపించారు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. అండ్ అలాగే బిట్రా సురేష్ నిర్మల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఊట్కున్ నారాయణపేట నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హంపాపురం నుంచి మల్లేశు గారు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో అదనమాట. సో ఇది ఇవాల్టి మన సందడే సందడి షో. అయితే మరి మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మరి మన సందడే సందడి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్తో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ వాయిస్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం బై.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అసత్యాల ప్రతిధ్వనిని సత్యం జయిస్తుందని ప్రధానమంత్రి

మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గూగుల్ వంటి డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలు లక్షలాది మందికి

నారవ్. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేసిన స్వచ్ఛవాయు సర్వేక్షణ్ 2026 ఫలితాల్లో 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో కలిసి 2వ ర్యాంకు పంచుకొని 50 లక్షల నగదు బహుమతితో 20 లక్షల రూపాయలు చేజక్కించుకుంది. దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్రం 100% నిధులు సమకూర్చేందుకు సిద్దంగా ఉందని ఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా వ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు బత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ నెల 1 నుంచి 4 తేదీ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో ఏలూరు రేంజ్ పోలీసు క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 308 పతకాలు సాధించి ఘన విజయాన్ని నమోదు చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 గంటల 4 నిమిషాలు అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. మరి ఈరోజు మన వివిధ ప్రోగ్రాంలో మనమైతే 1 లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. మరి ఇంతకీ ఎవరు ఆ పాటల రచయిత అంటే మరి శ్రీమణి గారు అనమాట. సో శ్రీమణి గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తుంది ముందుగా గీతా గోవిందం ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా. సో మరి దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లిస్నింగ్ టు వెన్నెలా అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే చేతన్. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్థాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలామంది. మనలో చాలామంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మనలో చాలామందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు. రాత్రంతా దాంతోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్.

ఉరుకుల పరిగెత్తు జీవితంలో మన లైఫ్ స్టైల్స్ అక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడా అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్లో వెతికినా కానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండడంతో కుర్రాళ్ళు ఫోన్కి అంకితమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక సీఈఓ ఇటీవలే ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ సీఈఓ స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకుగాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలామంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం, ధ్యానం, ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే, COVID-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చేయాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి పరిగెత్తడము, హౌస్ వైఫ్కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా కానీ ఇంకా టైం ఉండేది. ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2-3 డేస్ బాగానే ఉన్నారు. స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇక అందరూ ల్యాప్టాప్లకి, ఫోన్లకి పరిమితమయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి. అలా అలా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్లోకి దిగిపోయారు. చాలామంది అయితే పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్, ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో మంచి ఇంటర్నెట్

0: ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ టూ రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ మరీ మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో మనము కొంచెం ఫిజికల్గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కారిడార్లో సూరత్ బిలిమోరా వరకు ఫస్ట్ సెక్షన్ పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అభివృద్దితోనే ఓటు బ్యాంక్ పెంచుకుందామని సూచించారు. టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు చర్చలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్టంలో కిలో ఉల్లిపాయ 32 రూపాయలకే అందించనున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి 115 రైతు బజార్లలో ఉల్లిపాయలను విక్రయించనున్నట్లు చెప్పారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా ఉల్లిపాయలు సరఫరా చేస్తామని, రేషన్తో పాటు కిలో కందిపప్పు సబ్సిడీపై ప్రభుత్వం అందించనుందని మంత్రి తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా

ఎలమంచిలి మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని

నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రాంతీయ ఉప సంచాలకులు ప్రాంతీయ కార్యాలయం కాకినాడ చిరునామాకు అందజేయాలని ప్రాంతీయ ఉప సంచాలకులు మురళీధర్ సూచించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ఈరోజు కూడా కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మరి స్టూడియోలో టైం 5 o'clock దాటే 2 minutes 50 seconds అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం ఏంటో మనందరూ తెలుసు కదా. ఎస్, మనందరూ వచ్చేసాం గీత్ గాథా చెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే రెడీగా ఉన్నాను బ్యూటిఫుల్ ట్రాక్స్తో. ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 11వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ నెల 12-13 తేదీలలో ఢిల్లీలో భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశానికి ముందు ఇరువురు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్టంలో కిలో ఉల్లిపాయ 32 రూపాయలకే అందించనున్నట్లు తెలిపారు. వచ్చే వారం నుంచి 115 రైతు బజార్లలో ఉల్లిపాయలను విక్రయించనున్నట్లు చెప్పారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా ఉల్లిపాయలు సరఫరా చేస్తామని, రేషన్తో కిలో కందిపప్పు సబ్సిడీపై ప్రభుత్వం అందించనుందని మంత్రి తెలిపారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఎదురైన ఇబ్బందులు గమనించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ నమోదును మినహాయించింది. ఈ మేరకు వెబ్సైట్లో చేసిన మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోషకాహార లోపాలను నిర్మించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా అర్హులైన గర్భిణీలు, బాలింతలకు మొదటి కాన్పులో మగ లేదా ఆడశిశు జన్మించిన అర్హులైన లబ్దిదారులకు 5,000 రూపాయలను 2 విడతల్లో అందిస్తున్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,970 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి 555 పాయింట్లు నష్టపోయి 75,577 వద్ద స్థిరపడగా నిఫ్టీ 144 పాయింట్లు కోల్పోయి 23,635 వద్ద ముగిసింది.

పారో. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత నిర్ధారణ, సిఫార్సు ప్రక్రియలను ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు నిర్దేశిత కాలపరిమితి ప్రకారం పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నూతన పింఛన్ల దరఖాస్తులను స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 6 o'clock దాటి 3 మినిట్స్ 20 సెకండ్స్ కూడా అయిపోయింది. మరి ఎప్పట్లాగే కృష్ణా తెలుగులో ఓ లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో నేను వచ్చేసాను మీ ముందుకు. ఆయన ఎవరు అంటే, నేను చెప్పేవన్నీ మీకు క్లూలే. మీరు ఆయన ఊరికి ఐడెంటిఫై చేయొచ్చు, ఆయన పేరు నాకు వెంటనే పంపించేయచ్చు. అత్యధిక చిత్రాలు నిర్మించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నిర్మాత, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రాజకీయవేత్త, సొంత బ్యానర్పై అనేక చిత్రాలు నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ను తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఘనుడు. అంతేకాదు, ఆయన మన భారతదేశంలోని అన్ని అధికారిక భాషల్లో అంటే దాదాపు 139 చిత్రాలు నిర్మించి మూవీ మొఘల్ అనే బిరుదు సంపాదించుకున్న ఘనుడు. మరి ఈయన పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. అలానే ఆయన నిర్మించిన, ఆయన బ్యానర్లో వచ్చిన మూవీలోని పాటలను మీకోసం నేను ప్లే చేసేస్తున్నాను. మరి అర్థమైపోయిందిగా నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను. ఈయన అత్యధిక చిత్రాలు నిర్మించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నిర్మాత. ఇంకోటి ఏంటంటే, మూవీ మొఘల్ అనే బిరుదు ఈయన ఒక్కడికి మాత్రమే ఉంది. మరి ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా. మరి వచ్చేసింది ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తయితే 1,250 నుంచి 1,400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ కాంక్లేవ్ 2వ రోజు సుస్థిర అభివృద్దిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర సమగ్ర అభివృద్దిని నియోజకవర్గాల అభివృద్దితో అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచాలని సూచించారు. 2026-27లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జీఎస్డిపి 20,35,000 కోట్ల రూపాయలుగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ వంటి సంస్థలకు చెందిన డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభివృద్దితో ఓటు బ్యాంకును పెంచుకోవాలని, ఇప్పటివరకు ఓటు వేయని వారిని కూడా తమ వైపు మళ్లించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
1: అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక పాజిటివ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దీనివల్ల ప్రజల్లో సానుకూలత క్రియేట్ చేసి ఓటు బ్యాంక్ గా కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి అనేది ఒక 3 రంగాల్లో ఉంటుంది. 1 అగ్రికల్చర్ అండ్ అలైడ్, 2 ఇండస్ట్రీ ప్రాజెక్ట్, 3 సర్వీస్ సెక్టర్. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రజలతో ఉంటారు మీరు, ప్రజల దగ్గర నుంచి ఆలోచనలు తీసుకున్నప్పుడు మీకు ఏది అడ్డంగా ఉందో కొంచెం మైండ్ కూడా అప్లై చేయండి. కమ్ విత్ ఇన్నోవేట్.
0: బీజేపీ 100 జెండాల పండుగను రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, పార్టీ ఎమ్మెల్యేలు

0: ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కంపాల చెరువు వద్ద బహిరంగ సభలో బీజేపీ నేతలు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసుకోవాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్థానిక ఎంపీ డి పురంధేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు గురై ఆందోళనకు దిగవద్దని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 6,000 పోస్టుల సమస్యలను పరిష్కరించామన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మంత్రి సూచిస్తూ,
1: పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, తద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నియామకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఒక మంచి పండగ వాతావరణంలో దగ్గర 6,000 మందికి కూడా నియామక పత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భం, 2029 ఎలక్షన్ నాటికి కంప్లీట్ గా కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరందరూ
0: ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలల ఆప్షన్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరిమిత సంఖ్యలో కళాశాలలను మాత్రమే ఎంచుకుంటే ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాలు తగ్గవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్టార్ డాక్టర్ టి సాయి సుధీర్లు కౌన్సిలింగ్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయిందని పి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం జాతీయ కోటా రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు కొనసాగుతోందన్నారు. ఇది పూర్తయిన అనంతరం రాష్ట్ర కోటా రెండో దశ కౌన్సిలింగ్ను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ దశలో కూడా మళ్లీ అభ్యర్థుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం బాడవ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలకుల నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేసే కార్యక్రమాన్ని యజ్ఞంగా తలపెట్టామన్నారు. దీనిలో భాగంగా 10వ విడతలో బాడవ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో మంత్రి చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్షజాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగులు సమిష్టి బాధ్యతతో నిరంతరం కృషి చేసినప్పుడే పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన గ్రీన్ బెల్ట్ను అభివృద్ది చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ని ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది, ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పరిశ్రమలు తమ పరిధిలోని ఖాళీ ప్రదేశాలను వినియోగించుకుని గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించాలన్నారు. పెద్దగా పెరిగే స్థానిక వృక్షజాతులకు ప్రాధాన్యమిచ్చి మొక్కలు నాటాలని, అనుకూలమైన ప్రతి చోట మియావాకి పద్ధతిలో దట్టమైన వనాలను అభివృద్ది చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని వివరించారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయులతో కలిసి వెంకయ్య చౌదరి ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో రద్దీ పెరిగితే తిరుపతిలో కూడా తాగునీరు, అన్నప్రసాదం, వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అందరికీ విద్యను అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రఘుబాబు పిలుపునిచ్చారు. వమరవల్లిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ

0: ఐట్ కళాశాలలో ఈరోజు నిర్వహించిన అరవీవ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరం మనిషిని ఎంతటి ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తుందని స్పష్టం చేశారు. డైట్ విద్యార్థులు తమ కుటుంబంలో గాని గ్రామంలో గాని విద్యకు దూరంగా ఉన్న వయోజనులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ఏ గౌరీశంకర్రావు సూచించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 11న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: హంద్రీనేవాలో వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సుంకేసుల ఆనకట్టలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్కు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదని వివరిస్తూ మంత్రి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. ఎంబీబీఎస్ తరగతులను ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరులో, మీరేడో ఫ్రెండ్ జానీతో. మరి ఈరోజు ఎవరి గురించి చెప్పేస్తానో న్యూస్ బిఫోర్ చెప్పేస్తాను కదా. యా మరి చాలామంది ఆన్సర్ నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో మరి ముందే కనిపెట్టి చెప్పేశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేస్తారు అంటే, మంగళగిరి నుంచి పద్మనాభం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత అబ్దుల్ కలాం పెదపెరిమి నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మినేని వెంకటేశ్వరరావు ఆమోదగిరి పట్టణం వేటపాలెం, ఆ తర్వాత ఓకే సాయి గణేష్ టైలర్ కొండల మార్కెట్ నుండి, తర్వాత హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిక్ష అండ్ హనీ. అలానే హైదరాబాద్ నుంచి జిఎన్ రావు, సహానా అండ్ నిర్వాణ, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరందరూ చెప్పినట్టే ఆయనే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, మూవీ మొగల్, దగ్గుపాటి రామానాయుడు, మనందరం డి రామానాయుడు అని పిలుచుకుంటాం కదా. దాదాపు 6 దశాబ్దాల పాటు తన కెరీర్లో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి, జయప్రద, మాధురి దేశిక్ మరియు సుస్మిత సేన్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన సినీ తారలతో పనిచేసిన ఘనత ఆయనది. ఇంకా ఏమిటంటే 1974 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 100వ చిత్రం తిరుమాలక్యం కూడా ఈయన నిర్మించింది. డి రామానాయుడు గారు 1936 జూన్ 6న ఒక సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఈయనకు 3 ఏళ్ళు ఉన్నప్పుడే తల్లి చనిపోయారు. ఒంగోలులో బంధువు ఇంట్లో ఉంటూ ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు. ఆయన డాక్టర్ కావాలని కలలు కన్నారు, కానీ చదువు అంతంత మాత్రమైంది. విజయవాడ లయోలా కాలేజీ ఏర్పాటు కోసం చందాలు వసూలు చేశారు. దానికి కృతజ్ఞతగా కాలేజీ సీటు కోసం హెల్ప్ చేశారు కాలేజీ వాళ్ళు. కానీ ఎప్పుడూ సాంస్కృతిక కార్యక్రమాల్లో లేదా కబడ్డీ ఆడుతూ మైదానంలో కనిపించేవారు రామానాయుడు గారు. దాంతో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయారు. తండ్రి అక్కడి నుంచి తీసుకొచ్చి చీరాల కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ కాలేజీ పాలిటిక్స్లో సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో

వారి సొంత 100 ఎకరాల పొలంలో సేద్యం మొదలుపెట్టారు. అక్కినేని నటించిన నమ్మిన బంటు సినిమాల షూటింగ్ కారంచేడులో జరిగింది. ఆ సందర్భంలో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణలో రామానాయుడు గారు ఓ సీన్లో నటించారు. హుషారుగా అటు ఇటు తిరుగుతూ సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించారు. తిరిగి వెళ్ళేటప్పుడు మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అక్కినేని అడిగారట. దానికి ఆయన ఊరు వ్యవసాయం తప్ప వేరే ఆలోచన లేదని బదిలిచ్చారు. ఇష్టం లేకున్నా రైస్ మిల్లు వ్యాపారం మొదలుపెట్టారు. దానికి సేల్ ట్యాక్స్ వారు ఫైన్ వేస్తే దాన్ని ఆపేసి ఇటుకలు బట్టి వ్యాపారం మొదలుపెట్టారు. అది కూడా అలానే అయిపోయింది. ఇక తర్వాత ఏం జరిగింది అంటే ఈ పాట విన్న తర్వాత చెప్పేస్తాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో, మీరేడో ఫ్రెండ్ జానీతో. ఇటుకల వ్యాపారం కోసం 1962లోనే మద్రాసుకు వెళ్ళారు, కానీ అది అంతగా రాణించలేకపోయారు. తర్వాత రియల్ ఎస్టేట్కి మారారు. ఆ టైంలో తరచుగా ఆంధ్ర క్లబ్కు వెళ్ళటం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమతో రామానాయుడు గారికి పరిచయం ఏర్పడింది. ఇక 1963లో రామానాయుడు గారు తన మిత్రులైన తగిరిస హనుమంతరావు గారు, యార్లగడ్డ లక్ష్మీ చౌదరితో కలిసి వ్యాపారపరంగా విజయవంతం కాని అనురాగం అనే సినిమాను అనువదించి సినిమా రంగంలోకి ఎంటర్ అయిపోయారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ స్థాపించారు. మొదటిగా రాముడు భీముడు చిత్రం నిర్మించారు, అది అఖండ విజయం సాధించింది. సినిమా ఇండస్ట్రీలో ద్విపాత్రాభినయ సామాజిక చిత్రాలకు కొత్త వరువుని సృష్టించింది. దాని అద్భుతమైన ప్రభావం రామానాయుడు గారి విజయవాహినికి చెందిన బి నాగిరెడ్డి గారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. విజయ సురేష్ కంబైన్స్ అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు తీశారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలో వెనుదిరిగి చూసుకెళ్లేదు. తన సినిమాల్లో సృజించని బంధం లేదు, నిర్మాణం చేపట్టని సబ్జెక్టు లేదు. జానపద, సాంఘిక, పౌరాణిక నేపథ్యంలో సినిమాలను నిర్మించి విజయవంతులయ్యారు డి రామానాయుడు గారు.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట.
1: మనం పిల్లికి ఎదురు పడితే కర్మకాలి చచ్చునంట.
0: బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోష

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెలుగులో, మీరేడో ఫ్రెండ్ జానీతో. శ్రీకృష్ణ తులాభారం అంటూ సత్యభామ ఆత్మాభిమానాన్ని, స్త్రీ జనంలో ఆడవారిలో మనోభావాలను, సెక్రటరీ ఆడవారి ఆత్మభావాన్ని, అమ్మాయిల శపథంలో అమ్మాయిల పంతాన్ని, ప్రతిజ్ఞాపాలన తన సినిమాల ద్వారా ఆవిష్కరించిన గణుడు డి రామానాయుడు గారు. సాహసగాళ్ళు, మొరటోడు, సోగ్గాడు, చక్రవాకం, ద్రోహి, ఇలా విభిన్న కోణాల్లో హీరోలను చూపించి హిట్ కొట్టిన వ్యాపారవేత్త. జీవన తరంగాలు, సిపాయి చిన్నయ్య, పాప కోసం, రాము, మాంగళ్య బలం, సూరిగాడు, కలియుగ పాండవులు లాంటి సినిమాలతో కుటుంబంలోని అనురాగాన్ని సృజించారు. గురు బ్రహ్మ, శ్రీకృష్ణ లీలలు, ప్రతిధ్వని, సంఘర్షణ, కథానాయకుడు, ముందడుగు, మండేగుండులు, ధర్మచక్రం వంటి సాంఘిక నేపథ్యంలోని సినిమాలు నిర్మించి హిట్స్ అందుకున్నారు నిర్మాతగా. అహనా పెళ్ళంట, చిలిపి కృష్ణుడు, ఎంకినాయుడు బావ, బెండప్పారావు ఆర్ఎంపి, ఓహనో పెళ్ళంట వంటి కామెడీ సినిమాలను కూడా నిర్మించి తన అభిరుచి ఏమిటో తెలియచెప్పారు. ప్రేమించుకుందారా, దేవత, అగ్నిపూలు, ప్రేమ మందిరం, ప్రేమ ఖైదీ, ప్రేమ్ నగర్ లాంటి ప్రేమ నేపథ్యంలో తీసిన సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ అయ్యారు రామానాయుడు గారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెరువులో. ఇక ఆయన తీసిన బ్లాక్ బస్టర్స్కి వస్తే కూలీ నెంబర్ 1 సర్పయాగం, బొబ్బిలి రాజా, ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మపుత్రుడు, తాజ్మహల్, తాత మనవుడు, ప్రేయసిరావే, మల్లీశ్వరి, నీకు నేను, నాకు నువ్వు, నువ్వు లేక నేను లేను, శివయ్య, కలుసుందోరా, ప్రేమించు, గణేష్, అల్లరి, ఆంధ్ర వైభవం లాంటి పలు హిట్లు అందించారు తెలుగు ఇండస్ట్రీకి. రామానాయుడు గారు అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ప్రేమ్ నగర్. ఈ సినిమా ప్రేమలో అన్ని కోణాలను చూపించి నేటికి ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ఇక తాత మనవుడు సినిమాలో మనుషుల మధ్య అంతరించిపోతున్న అనుబంధాలను చూపించారు. ప్రేమించు సినిమాతో మనిషి శారీరకంగా వికలాంగుడు అవ్వచ్చు కానీ మానసికంగా బలం తోడైతే ఏ పైనైనా సాధించవచ్చని చూపించారు. ఇక గణేష్ సినిమాలో వైద్య రంగాన్ని వ్యాపారంగా ఎలా మార్చేస్తున్నది చెప్పారు. ఒక్కటేమిటి, మనిషికి మనిషికి మధ్య అనుబంధాలను, కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన అనురాగాన్ని, స్నేహితుల మధ్య ఉండే నమ్మకాన్ని, సామాజికంగా మనిషి నెరవేర్చాల్సిన బాధ్యతను తన సినిమా మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియచెప్పిన గొప్ప మనిషి రామానాయుడు గారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తెరలో, మీ రేడో ఫ్రెండ్ జానీతో. రామానాయుడు గారు తన సంస్థ ద్వారా తన తనయుడు వెంకటేష్ సహా ఎంతోమంది నటీనటులను, దర్శకులను వెండి తెరకు పరిచయం చేశారు. రామానాయుడు పరిచయం చేస్తే వారు టాప్ పొజిషన్లోకి వెళ్తారు అనే సెంటిమెంట్ అందరిలో ఉండేదట. రామానాయుడు గారు తన మనవలైన అక్కినేని నాగచైతన్యను జోష్ చిత్రం ద్వారా, దగ్గుపాటి రాణాను లీడర్ ద్వారా చిత్రపరిచకు పరిశ్రమకు పరిచయం చేశారు. తన కుటుంబ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సౌందర్య, కత్రినా కైఫ్, అంజలా జవేరి వంటి నటీనటులు కూడా ఈయన్ బ్యానర్లోనే ల్యాండ్ మార్క్ చిత్రాలు నటించారు. చిన్న బడ్జెట్ సినిమాలకు, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో రామానాయుడు గారు ఎప్పుడూ ముందంజలో ఉండేవారంట.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణతేను, మీరు ఫ్రెండ్ జానీతో. రామానాయుడు గారు తను ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేసేవారు. తాను ఇష్టపడిన సినిమాను మరింతగా అభిమానించారు. ఎంతగా అంటే, సినిమా ఆయనకు ఓ వ్యసనంలో మారిపోయింది. సినిమానే ఆయనకు శ్వాసగా అయింది. తన చిత్రాల ద్వారా ప్రతిభావంతులను పట్టం కట్టడం మొదలుపెట్టారు. ఎంతోమంది దర్శకులను, కళాకారులను తన సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. వారందరూ సినిమా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈనాటికి రామానాయుడు పేరు తలుచుకుంటూనే ఉంటారు. చిత్రసీమ అంటే ప్రాణం పెట్టే రామానాయుడు గారు సంపాదించింది అంతా మళ్ళీ సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టేవారంట. నిర్మాణంలో కొనసాగుతూనే స్టూడియోలను నిర్మించారు. పంపిణీ సంస్థను, పబ్లిసిటీ కంపెనీని నెలకొల్పి సినిమా రంగానికి సేవలు అందించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాదు, తన సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు రామానాయుడు గారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నిర్మాత దగ్గుబాటి రామానాయుడిది అరుదైన అధ్యాయం. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ప్రేక్షకులకు అందించిన చిత్రాలు అచరామం. మూవీ మొగల్ అనే బిరుదుకు ఆయన పరిపూర్ణం.

రామానాయుడు చివరి శ్వాస వరకు సినిమానే జీవితంగా బ్రతికారు. చరిత్రలో తన పేరున కొన్ని పేజీలు లెక్కించుకున్నారు. 1999 నుంచి 2004 వరకు 13వ లోక్సభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రేమ ఖైదీ, అనారి, తోఫా, అగాయిచ్ మరియు రక్వాలా సహా హిందీలో 17 చిత్రాలు చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకు గాను 2009లో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2012లో భారత ప్రభుత్వం నుండి దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇంకా రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. ఇంకా చెప్పుకునే అవార్డులు చాలా ఉన్నాయి. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. మరి ఈనాటి కృష్ణ తినంలో దగ్గుపాటి రామానాయుడు గారి గురించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అలరించాయి కదా. మరి ఆయన నిర్మించిన చిత్రాల నుంచే మీకోసం మంచి మంచి పాటలు నేను ప్లే చేస్తున్నాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. యువత ఆకాంక్షలు, గళం, విపక్షాల అబద్దాలను అధిగమిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తప్పుదవ పట్టించాలని చూసేవారు మన ప్రయాణంలో ప్రతి మలుపు వద్ద కనిపిస్తారని, కానీ భారత యువత సత్యాన్ని అనుసరిస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తును వారే నిర్ణయిస్తారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను రాష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వచ్చే వారం నుంచి 115 రైతు బజార్లలో కిలో ఉల్లి 32 రూపాయలకే అందించనున్నట్లు మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా సరఫరా చేస్తామని తెలిపారు. 4 నుంచి 5 నెలలు రేషన్తో పాటు కిలో కందిపప్పును మార్కెట్ ధర కంటే 25 నుంచి 30% తక్కువకే అందిస్తామని ఢిల్లీలో ప్రకటించారు. పంచదార, పచ్చిశనగలను యథావిధిగా సరఫరా చేస్తామని, పామాయిల్ ధరల నియంత్రణకు కేంద్రంతో చర్చించినట్లు మంత్రి వివరించారు. తమ పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2వ రోజు లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై మంత్రి మాట్లాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్మెంట్ 2026 పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్లో మొత్తం 1,748 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 22, 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండి పి పుల్లారెడ్డి సూచించారు. భక్తితో పూజిద్దాం, భద్రతతో పండుగ జరుపుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: యా ఫ్రెండ్స్, స్టూడియో అంటే 7:05 కి వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వార్తలు రిలే ఉంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 8 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన

0: ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవ్సారీలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమాపేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: బైలట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ. రష్యా ఔర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి హై ఉస్కీ బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ వో ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అదవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటన

0: గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిలిం అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిలిం అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారాసిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజ జల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 7:30 కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనందరం ఎంటర్ అయిపోయాం మనసును మనసులో మనం మదితోచే పాటలు వింటూ, అలానే సరదా సరదాగా నేను అడిగే ప్రశ్నలకు అంతే సరదాగా మీరు పంపించే జవాబులు వచ్చే టైం వచ్చేసింది. మరి ఈనాటి మనసును మనసైన స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. ఈ పాట వినండి. ఈ పాట తర్వాత నెక్స్ట్ పాట నుంచి నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించేద్దరు కానీ.

యా ఫ్రెండ్స్, మరి సూపర్ సాంగ్ విని ఎంజాయ్ చేస్తారు కదా. మరి మనం వెళ్ళిపోదాం ఇక మనసులు మనసులోకి. మరి ఇక నేను ఒక సాంగ్ వినిపించేస్తాను మీకు. ఆ సినిమా పేరు మీరు ఊరికనే ఐడెంటిఫై చేస్తారు. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఆ చిత్రం దర్శకుడు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు పేర్లు పంపించాలి నాకు. నేను వినిపించబోయే పాట ఏ చిత్రంలోది, చిత్రం పేరు అవసరం లేదు, ఆ చిత్ర దర్శకుడు సంగీత దర్శకుడు ఎవరో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. మరి మీకోసం వచ్చేసింది ఆ సూపర్ డూపర్ సాంగ్.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసాయిలో. మీరేడో ఫ్రెండ్ జానీతో నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారో చూసేద్దాం. ఓకే, రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా మున్నా ఏలూరు నుంచి, ఆ తర్వాత కనకారావు పెడన్ నుంచి, రాజోల నుండి జయన్న, తర్వాత మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఆ తర్వాత సుమని పెడన వీరభద్రాపురం నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ముసాపేట నుండి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, ఎదోజి సక్కుభాయి. ఆ నెక్స్ట్ వచ్చేసి దోర్నాల బాలాజీ ఫ్రమ్ ఓనస్తలపురం హైదరాబాద్ నుంచి. ఆ నెక్స్ట్ గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ అండ్ రామ్ చరణ్, అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, అంబిక భవానీపురం నుంచి, నిజామాబాద్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి భాస్కర్ పెడన్ నుంచి. ఓకే, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ఆ నెక్స్ట్ వచ్చేసి వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం జిల్లా నుంచి, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మీకోసం ఇంకొక ఈజీగా వస్తే, చాలామంది పంపిస్తున్నారు కదా, కొద్దిగా ఎట్లా అడగాలి, కష్టంగా అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు నేను ఒక సూపర్ సాంగ్, అంటే నేను అన్ని సూపర్ సాంగ్సే ప్లే చేస్తాను, ఇంకొక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఆ మూవీ పేరు తెలిస్తే మూవీ పేరు కూడా పంపించండి. ఇది ఏ బ్యానర్పై నిర్మించారు, ప్రొడక్షన్ కంపెనీ, ఈ మూవీ చిత్రం ఏ బ్యానర్పై నిర్మించారు, ఆ పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసన్ మనసులో, మీరుడే ఫ్రెండ్ జానీతో. మరి కరెక్ట్ ఆన్సర్లు చాలామంది పంపించేస్తారు, చూసేద్దాం గబగబా. ఓకే ఓకే, నందిని నరేష్ నిజామాబాద్ నుంచి. ఆ తర్వాత రాజోల్ నుండి జయన్న, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్, కనకారావు పెడర్ నుంచి. ఆ నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఎం నరేష్, మిర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయ్, భాస్కర్ పెడర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మయ్య కర్నూలు నుంచి. చాలామంది సినిమా పేర్లు మాత్రమే పంపించారు. ఓకే, మీకోసం చదువుతున్నాను. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. నెక్స్ట్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ అండ్ రామ్ చరణ్, సత్యభార్గవి తాడపత్రి అనంతపురం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల భవానీపేట నుంచి, అంబికా భవానీపురం నుంచి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. నెక్స్ట్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారండి. ఎస్ ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ సాంగ్ నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఇది చాలా కష్టమైన ప్రశ్న, మీరు ఈ పాట వినండి, సినిమా ఊరికి ఐడెంటిఫై చేస్తారు. ఈ మూవీలో హీరో నాని చెప్పే క్లూ నేను ఇవ్వకూడదు అనుకుంటేనే క్లూ ఇచ్చేస్తాను మీకు. ఓకే, ఈ చిత్రంలో హీరో నాని ఏం జాబ్ చేస్తాడు, అంటే ఏం పని చేస్తాడు, ఆయన చేసే వృత్తి ఏంటో తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. మరి నేను అడిగిన ప్రశ్న ఎంత కష్టమైంది అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ పంపించేస్తున్నారండి. ఓకే, రాజోలు నుండి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ హేమలత. తర్వాత ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. తర్వాత దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రామ్ప్రసాద్ అండ్ రామ్ చరణ్, కనకరావు పెడన్ నుంచి. ఆ తర్వాత మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు అండ్ పెదమస్తానరావు, మూసాపేట నుంచి ఎం నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ అండ్ సక్కుబాయి, ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ వన్ నుంచి. ఆ తర్వాత దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం హైదరాబాద్ నుంచి. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 7:40 అయిపోయింది. ఓకే, మీకోసం ఇంకొక సూపర్ సాంగ్తో నేను రెడీ అయిపోయాను. అది ఏంటి అంటే, ఇది కొద్దిగా డిఫరెంట్గా అడిగేద్దాం అనుకుంటున్నాను. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే వెంటనే చెప్పేస్తున్నారు కదా. ఓకే, నేను ఒక సూపర్ డూపర్ సాంగ్ మీకు ప్లే చేస్తాను. అందులో హీరోయిన్ అమ్మమ్మ. ఓకే అమ్మమ్మ, ఓకే ఎలా అయినా కానీ హీరోయిన్ తరపు అమ్మమ్మగా యాక్ట్ చేసిన సీనియర్ నటి పేరు. ఆవిడ పేరు కనుక మీకు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. నేను ప్లే చేసే సాంగ్ ఆ సినిమాలో హీరోయిన్ తరపున అమ్మమ్మగా యాక్ట్ చేసిన యాక్టర్, ఆవిడ పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. ఇప్పుడే ఇంకో రెండు మూడు వచ్చినాయి, అవి కూడా చదివేస్తాను నేను. మహమ్మద్ ఇనాయతుల, భవానపేట గ్రామం నుంచి ఆయన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్జీ, దివ్యబాయి, అజయ్, శృతి వారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే అండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో. మీరేడో ఫ్రెండ్ జానీతో. నేను ఎలా అడిగినా కరెక్ట్ ఆన్సర్ మాత్రం పంపించేస్తున్నారండి. ఇంకెలా అడిగారు అసలు? ఓకే, ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించేస్తారు చదివేద్దాం. రాజోల నుండి జయన్న, ఆ తర్వాత మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఆ నెక్స్ట్ వచ్చేసి సుమని, ఆ తర్వాత బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రామానగర్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి, ఆ తర్వాత మీనా విజయవాడ నుంచి, అంబిక భవానీపురం నుంచి, ఆ తర్వాత సత్యభార్గవి తాడపత్రి అనంతపురం జిల్లా నుంచి, నెక్స్ట్ వచ్చేసి కేఎస్వి రామకృష్ణ విజయవాడ నుంచి, నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్, మూసాపేట నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజీ అండ్ సక్కుబాయ్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు.

కడప జిల్లా నుంచి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్, ఆ తర్వాత కనకారావు వీరా, కనకారావు వీరభద్రాపురం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, విజయవాడ 1 నుంచి ఎన్ హేమంత్ కుమార్, ఆ తర్వాత దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థిరిపురం నుంచి, కనకారావు పెడర్ నుంచి, ఆ తర్వాత సాయి గణేష్ కుండల మార్కెట్ నుండి, కానూరు నుంచి తాతారావు, ఆ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, మహమ్మద్ ఇనాయతుల భావనపేట గ్రామం కామారెడ్డి జిల్లా, ఆ తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతాడి శ్రీనివాసరావు అండ్ గంగా భవానీ. ఓకే, ఆల్రెడీ మాధవి ఆంజనేయులు మీ పేరు చదివేశాను. ఎస్ ఫ్రెండ్స్, మరి వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. మరి స్టూడియోలో టైం 7:49 అయిపోయింది. ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగేస్తాను, దానికి గనక కరెక్ట్ ఆన్సర్ పంపించేయండి. ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, మూవీ పేరు అవసరం లేదు. అందులో హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేసిన ఇంకో హీరో, ఆయన పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ మెసేజ్ పంపించేయండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేసిన ఇంకో హీరో, ఆయన పేరు తెలిస్తే వెంటనే మీ ఆన్సర్ ఎస్ఎంఎస్లో పంపించేసేయండి.

ఎన్ హేమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, ఆ తర్వాత గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణా రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కనకారావుపేట నుంచి, ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ సక్కుబాయ్, వీర కనకారావు వీరభద్రాపురం నుండి, ఆ తర్వాత దివ్యాశ్రీ విజయవాడ నుంచి. ఆ తర్వాత సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం జిల్లా నుంచి, మీనా విజయవాడ నుంచి, సుమని పెడన్ నుంచి, తర్వాత మాధవి ఆంజనేయులు బోధాన్ పోచంపల్లి నుండి, అంబికా భవానీపురం నుంచి, రాజోల నుండి జయన్న, కానూరు నుంచి తాతారావు. ఓకే, చాలామంది పంపించేస్తారు. దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు, గంగా భవానీ, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామ్ల, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్త్రిపురం హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత ఊట్నూరు నారాయణపేట డి అరుణ, మోహన్జీ, దివ్య, దివ్యాబాయ్, అజయ్ అండ్ శృతి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 7:57 అయిపోయింది. ఇంతటితో ఈనాటి మనసును మనసైకు ఈ పాటతో సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లో 11,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్టంలో ఏ ఒక్క పేదవాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు రోటరీ క్లబ్లో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు మొత్తం 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశ్రమలు తమ గ్రీన్ బెల్ట్ను మరింత విస్తరించి స్థానిక వృక్ష జాతులతో దట్టమైన పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కె నాగబాబు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివీస్ ల్యాబొరేటరీస్ను ఆయన ఈరోజు సందర్శించి పరిశ్రమలో కొనసాగుతున్న గ్రీన్ బెల్ట్ అభివృద్ది ప్లాంటేషన్ కార్యక్రమాలపై సమీక్షించారు. యువత లభించిన చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 1,126 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. దీనితో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నివారణ సంస్థ వెల్లడించింది. విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మజ్జి శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇన్ఛార్జి పదవికి ఆయన రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్మెంట్ 2026 పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్లో మొత్తం 1,748 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు 22 సెప్టెంబర్ 2026 లోపు

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైల్ సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. వార్తల వివరాలు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబైలో ఈ సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆవిష్కరణలు, ఆర్థిక సమ్మిళత్వాన్ని కేంద్రంగా చేసుకుని భారత్ తన ఫిన్టెక్ ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తోందన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కు భారతదేశంతో పాటు విదేశాల నుంచి హాజరైన అతిథులు, ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఫిన్టెక్ రంగానికి ఎంతటి ప్రాధాన్యముందో ఇది తెలియజేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. ఏజెంటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోకనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను విశ్వసనీయ, అనుసంధానిత ప్రపంచస్థాయి ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఈ ఏడాది ఫిన్టెక్ ఫెస్ట్ ప్రధానంగా చర్చించనుంది. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక సెక్షన్లను ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు ప్రారంభమైనట్లయింది. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ రవాణా, లాజిస్టిక్స్ రంగం వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు. 2,800 కిలోమీటర్లకు పైగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం పూర్తి కావడం 21వ శతాబ్దపు భారతదేశానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. సరుకు రవాణా రైళ్లను ప్రయాణికుల రైళ్ల మార్గాల నుంచి వేరు చేయడం ద్వారా రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కి ఆఖరి కడియా భి జుడ్ గయి హై. ఆజ్ 2,800 కిలోమీటర్ సే అధిక్ కా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ పూరా హో గయా. యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: సామాజిక సేవ, పరిశుభ్రతను నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ది పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి మైలు వరకు చేరేలా చూడాలని సూచించారు. గుజరాత్లోని నవసారిలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి స్వనిధి పథకం పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోదీ, చిన్న వీధి వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకు సులభంగా అందుబాటులో ఉండే సరసమైన రుణాలు, ఆధునిక డిజిటల్ చెల్లింపు సదుపాయాల ద్వారా ఆర్థిక సమ్మిళత్వం కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు జరిగిన నమో ఫర్ వికసిత్ భారత సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కీలకమైన మైలురాయిని చేరుకుంటుందని తెలిపారు. సూరత్ భిలిమురా స్టేషన్ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

0: 2027లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు. 508 కిలోమీటర్ల మేర ఉన్న ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ సెక్షనే తొలుత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వాపి సూరత్ విభాగంలో హైస్పీడ్ కారిడార్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. బుల్లెట్ రైల్లోని మొదటి కోచ్ ఇప్పటికే తయారైందని, వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ కోసం దీనిని పట్టాలపైకి తీసుకురానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: బుల్లెట్ ట్రైన్ కా ఇంతజార్ భీ జల్దీ ఖతమ్ హోగా, కామ్ తేజీ సే చల్ రహా హై, సూరత్ సే వాపి సెక్షన్ కా కన్స్ట్రక్షన్ ఇసీ సాల్ దిసంబర్ తక్ కంప్లీట్ హో జాయేగా. జో బుల్లెట్ భారత్ మే బన్ రహీ హై మాన్య ప్రధాన్ మంత్రి జీ కే ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ సే, ఉస్ ట్రైన్ కా పహలా బాడీ ఫ్రేమ్ పర్సో బన్కర్ స్క్వీజ్ టెస్ట్ కే లియే చలా జా చుకా హై మాన్య ప్రధాన్ మంత్రి జీ కే కర్ కమలో ద్వారా బుల్లెట్ ట్రైన్ కా ఇనాగరేషన్ హోగా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన గుజరాత్లోని ఏక్తా నగర్లో ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది అవార్డులు వివిధ భాషలు, కథాంశాలు, సినిమా రూపాల్లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డుల్లో ఆర్టికల్ 370 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా, రామ్ నామీ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయి. మలయాళ చిత్రం బ్రహ్మయుగంలో ఉత్తమ నటనకుగాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రంలో నటించిన కార్తిక్ ఆర్యన్లు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటించిన యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రణదీప్ హుడాకు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు లభించింది. భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలోని వాచా వద్ద జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. చైనా వైపు దమైలో నిన్న మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2025 ఆగస్టు 2026 ఆగస్టులో భారత చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైష్వాల్ వివరించారు. అదేవిధంగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని జైష్వాల్ తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణపై స్పందిస్తూ, ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావనకు రానున్న అనేక అంశాల్లో ఈ సమస్య కూడా ఒకటని రణధీర్ జైష్వాల్ వివరిస్తూ,
2: ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కీ హోగీ, జబ్ బ్రిక్స్ కే లియే వహాన్ ఆయేంగే, కౌన్ కౌన్ సా ద్విపక్షీయ వార్త కిస్ సమయ హోగా ఇస్కే బారే మే ఆప్కో విస్తృత జానకారీ భీ దీ జాయేగీ, తాకి ఆప్ లోగ్ ప్రెస్ కే మాధ్యమ్ సే ఉస్కో కవర్ కర్ సక్తే హై. జహాన్ తక్ రష్యా ఔర్ యుక్రెయిన్ కే జో సంఘర్ష చల్ రహీ ఉస్కీ బారే బాత్ హై, యే ముద్దా భీ బహుత సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత సారే ముద్దే ఊపర్ ఉఠ్ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐటీఐ క్లస్టర్ల అభివృద్ది కోసం మొత్తం 735 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన పెట్టుబడి ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పీఎం సేతు పథకం కింద నిర్వహించిన 5వ నేషనల్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ ఐటీఐ క్లస్టర్లకు 241 కోట్ల రూపాయలు, ఉత్తరప్రదేశ్కు 240 కోట్ల రూపాయలకు పైగా, తెలంగాణ ఐటీఐ క్లస్టర్లకు 254 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం లభించింది. ఈ తాజా ఆమోదాలతో పీఎం సేతు కింద దేశంలోని 9 ఐటీఐ క్లస్టర్లకు మంజూరైన మొత్తం పెట్టుబడి 2171 కోట్ల రూపాయలకు చేరిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారాసిరీస్ స్టేజ్ 3లో చివరి రోజు ముందుకు జరిగిన పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ మొత్తం 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యంతో కలిపి 5 పతకాలు సాధించింది. పురుష జట్లు 2 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి స్వర్ణ పతకం సాధించారు. ఇక పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్లో డబుల్ పారా ఒలింపిక్ పతక విజేత హర్విందర్ సింగ్, విజయ్ సుందీ జోడీ కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రాబోయే 2 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలలో కూడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ

వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ప్రారంభించారు. సూరత్ బిలిమురా స్టేషన్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలు 2027లో అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారాసిరీస్ స్టేజ్ 3లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూ డేట్ ఫిల్మ్ డేట్స్లో, మీరు ఫ్రెండ్ జానీతో. ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం వేటూరి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూ డ్యూ సైనింగ్ అఫ్ చెప్పేసి మరి మనందరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. మరి నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీ కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: కనుల ముందు కల నిజమైతే, మనసులోని కోరిక రెక్కలు వచ్చి గాల్లో తేలిపోతే ఆ అనుభూతే వేరు కదా. వినటానికి కనటానికి చాలా బాగుంటుంది. సంగీతం అనేది మన హృదయాలను హత్తుకునే ఒక అద్భుతమైన అనుభూతి. కాలం ఏదైనా, తరాలు మారినా కొన్ని మధురమైన పాటలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతాయి. గుండెల్లో గుసగుసలు, పెదవులపై చిరునవ్వులు మనసును తేలిగ్గా హత్తుకునే మధురమైన క్షణాలు. కేవలం వినేదే కాదు సంగీతం, అనుభూతి పొందేది కూడా. అలాంటి అందమైన మధుర స్వరం సినారా సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథం బాణిలు, ఎస్పి బాలుపి, సుశీలమ్మ గళం నుండి ఈ అద్భుతమైన పాట.

రక్త సంబంధం లేకపోయినా మనసులతో ముడిపడే ప్రేమాభిమానాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన మధురమైన అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపమే ఈ పదాల అమరిక. కష్టంలో తోడుగా నిలిచి కన్నీటిని తుడిచే ఆ అన్న ప్రేమను ఏమని వర్ణించాలి? ఆ చెల్లెలి కంటి వెలుగును చూసే ఆ అన్న తపన ఏమని కొనియాడాలి? ఆచార్య ఆత్రేయ గారి కలం నుండి జాలువారిన పదాలు ఎస్పి బాలు, పి సుశీల గానం, చక్రవర్తి బాణీలతో ఈ మధురమైన స్వరం మీకోసం.

0: మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
2: Yes, ma'am.
1: చెప్పండి.
2: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
2: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
4: సంగీతం ప్రాణానికి స్పందన అయితే సాహిత్యం మనసుకి అందమైన ఆభరణం. మనిషి భావాలను స్వరాల రూపంలో పలికిస్తే అది ఒక మధుర కావ్యమవుతుంది. స్వరాల కోవిలలో భావాల హంసల మనసును తడిమే మధురమైన అనుభూతి. సాగర మధనంలో అమృతం మధురం అయితే ఆ సంగమ స్వర పారిజాతం మనకిచ్చే ఆనందమే వేరు కదా. కుటుంబ బంధాల సరాగాల మధ్య మన సంసారాన్ని ఒక సంగీతంగా మలిచిన సుమధుర గీతం మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సరిగమల తీయదనం సాహిత్య ప్రేమిలా కలిస్తే ఎలా చెప్పడానికి ఈ ఒక్క పాట చాలు. సంగీతం అన్నది భావాల సమ్మేళనం, మధురమైన అనుభూతుల ప్రవాహం, వెన్నెల లాంటి స్వచ్ఛమైన ప్రేమని మనసును హత్తుకునే అనురాగం, ప్రకృతి సౌందర్యాన్ని మనసులోని భావాలను పదాల రూపంలో వేటూరి కల నుండి జాలువారిన 16 తెలుగు పాట స్వరమాంత్రికుడు ఇళయరాజా బాణీలు ఎస్పి బాలు ఎస్ జానకి కలవనండి. ఈ మధుర స్వరం మీకోసం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సృష్టిలో ప్రతి ధ్వని ఒక నాదమే, ప్రతి స్పందన ఒక జీవన వేదమే. సంగీతం సరిగమల ప్రయాణమే కాదు, అది ఒక జీవన వేదం. సాహిత్యానికి సంగీతానికి మధ్య ఉన్న మమకారానికి అక్షర రూపంలో ప్రాణం పోసింది ఈ పాట. కళ తపస్సు అయితే ఆ తపస్సు నుంచి జాలువారిన అమృతధార. సాహిత్యం, సంగీతం, గానం త్రివేణి సంగమమై ఒక దివ్యమైన అనుభూతి. కళ తపస్సు అయితే ఆ తపస్సు నుంచి జాలువారిన అమృత బిందువే ఈ పాట. సీతారామ శాస్త్రి కాలం నుండి జాలువారిన అక్షర వెలుగు మహాదేవుని గారి సంగీత సారథ్యంలో గాన గంధర్వుడు ఎస్పి బాలుగళం నుండి వచ్చిన అద్భుతమైన మధురస్వరం మీకోసం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానీతో. సంగీతం మనసును తాకితే సాహిత్యం ప్రాణాన్ని నింపుతుంది. సంగీతం అంటే కేవలం శబ్దాల కూర్పు మాత్రమే కాదు, మనసులను హత్తుకునే ఒక దివ్యమైన అనుభూతి. సాహిత్యానికి సంగీతానికి మధ్య ఉన్న బంధం ఎంత మధురమైందో, ఈ రెండూ కలిస్తే అదొక అద్భుత దృశ్య కావ్యం. కేవలం పాట మాత్రమే కాదు, కంటికి కనిపించే కావ్య సృష్టి. సిరివెన్నెల కళ నుండి జాలబడిన అపురూపమైన సాహిత్యానికి ఇళయరాజా అద్భుతమైన బాణీలతో కేజే యేసుదాస్ కేఎస్ చిత్ర కళ నుండి వచ్చిన మధుర స్వరం.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మనం మాట్లాడే మాటల కన్నా, మౌనంగా పంచుకునే భావాల కన్నా సంగీతం ద్వారా పలికే ప్రేమ చాలా గొప్పది. కాలం ఏదైనా, తరాలు మారినా మనసును హత్తుకునే కొన్ని మధురమైన జ్ఞాపకాలు మౌనమే భాషగా మారిన వేళ మనసులోని భావాలు అక్షరాలై పొంగిపడే క్షణం ఇది. ప్రేమంటే కేవలం ఒక అనుభూతి కాదు, అది రెండు ప్రాణాలు పంచుకునే భావాల సమాహారం. కాలం ఏదైనా, కబురు ఏదైనా మనసును హత్తుకునే కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఆశ్చర్య ఆత్రేయ కలం నుండి ఇళయరాజా సంగీత స్వరాల స్వరకల్పనలో ఎస్పి బాలు అద్భుతమైన గీతం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మనం మాట్లాడే మాటలకు అందం ఉంటుంది, మనం పాడే పాటలకు ప్రాణం ఉంటుంది. కానీ ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోను దాచుకున్న ఆవేదన మొగపోతే ఆ మౌనమే ఒక మహాకావ్యం అవుతుంది. జీవితంలో ప్రేమను కోల్పోయి నమ్మిన మనసు దెబ్బతిని చితికిన బ్రతుకులో రగిలిపోయే ఒక అంతర్మదనం. ప్రేమంటే కేవలం నవ్వులు పూలు మాత్రమే కాదు, గుండెలోతుల్లో దాగున్న ఆవేదన, కరిగిపోయిన కలల కన్నీరు కూడా పదాల వెనుక భావాన్ని తెలిపే అద్భుతమైన గీతం మీకోసం.

0: ప్రేమ అనేది ఒక అనుభూతి, అది మాటల్లో చెప్పలేనిది. ఒక మధురమైన భావన, కంటికి కనిపించిన భావం, కరిగిపోయే మధుర రూపం, రెండు మనసులను ఒకటి చేసే పవిత్రమైన అనుభూతే ప్రేమ. కళ్ళలో భావాలు కవితలే పొంగుతుంటే మనసులోని మౌనం ఒక మధురమైన రాగమై పలకరిస్తుంది. అలాంటి అపురూపమైన ప్రేమ భావానికి రూపం ఇస్తే ఎలా ఉంటుందో తెలిపే ఒక సుందరమైన గీతం మీకోసం.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వర సైనింగ్ అప్ చెప్పేసేద్దాం ఫ్రెండ్స్. మరి మనందరం ఎంటర్ అయిపోద్దాం వినిపించిన రాగాలే వినేసేటానికి. మరి మీకోసం వచ్చేస్తుంది గూఢచారి 116 చిత్రానికి ఘంటసాల పి సుశీలపాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అడుగు జాడలు చిత్రానికి ఘంటసాల ఎస్ దానికి పాడిన పాట సాహిత్యం సి నారాయణ రెడ్డి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లేత మనసులు చిత్రానికి పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, సాహిత్యం దాసరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: కుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో ఏమంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే

0: ಮಲ್ಲಿ ಮಗ ಚಮಚಕ ಮಲ್ಲಿ ಮಗ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ ಬಲೆ
1: మంచి కుటుంబం చిత్రానికి ఘంటసాల పిసిసుల పాడిన పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం ఎస్పి కోదండపాణి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: గోపాలుడు భూపాలుడు చిత్రానికి ఘంటసాల పీ సుశీల పాడిన పాట, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే ఉంటారు. ఇంతటితో ఈనాటి వినిపించిన రాగాలకి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో దమయంతి స్వయంవరం శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం వారిచే తంబురు కథ వింటారు.

చేసుకుంటున్నారు. ఆ పంచపాండవులు అనేక కష్టాలు పడి మొదట్లో సిరి సంపదలతోని తొలతూగి తర్వాత వారు దాయదస్తుల చేత అయ్యా వారు కూడా అరణ్యవాసం వచ్చి ఆ ఒక పాండవులు ఈ నల మహారాజు చరిత్ర వింటూ వారి జన్మ ధన్యమవుతుంది. అయితే కృతయుగములోన హరిశ్చంద్రుడు విక్రమార్కుడు అయ్యా చక్కగారు వారి వంశం నుంచి వచ్చిన వాడు ఈ నల మహారాజు విశిద్ధ కుల వంశము. అయితే చక్కగాను రాజుగారే నా నిషిద్ధాగిరి పట్లు వెలుతున్నాడు. ఆ పట్లం ఎలాగా ఉన్నాదయ్యా, ఎడు చూసినా మేడలు మిద్దరు ఎంతో శోభితార్థంగా తగడాల స్తంభాలతోని పచ్చకప్పూర దీపాలతోని అయ్యా నవరత్నాల సింహాసనంతోని

మండపాలు, అయ్యా నవరత్నాలతో ఉండే ఒక రత్న దీపాలు, ఆ ఒక ఇంద్రలోకంలో ఉన్న ఆ దేవేంద్రుడి సభ కన్నా మించి ఉందండి ఈ నిషి.

ఉన్నాడు. అయితే రాజుగారి కథ రాకుండా రాజుకి పట్టుదల పౌరుషము అమ్మ పరాక్రమం ఎక్కువ. రాజు పరాక్రమశాలి. అయితే ఒకనాడు 12 లక్షల దండు తీసుకొని అడవిలోకి వేట మార్గమునికి వెళ్ళి వచ్చినాడు వస్తున్నాడు. ఇలాగ వేట మార్గంలో ఉన్న దుప్పులు పెద్ద పుళ్ళు కంసులు వేట చేస్తున్నాడు. రాజుగారు శివనారాయణ వరపుత్రుడు. నల్ల మహారాజుకి తన ఒక రాజ్యములోన లక్ష్మీదేవి మందిరం కట్టించి ఆ విష్ణుమూర్తి దేవాలయం కట్టి నిత్యము కూడా పూజములు జపాలు కూడా నోములు నోస్తుంటాడు. ఆ శివనారాయణ మూర్తి మెచ్చుకుని అయ్యా తనకి కూడాను ఏమిటి ఒక చెంకు చక్రం వంటి ఒక ఖడ్గము రాజుగారికి ఇచ్చాడు. ఏమిటయ్యా నీ భక్తి మెచ్చాను, నువ్వు శత్రులతో యుద్ధం చేసినా ఎంతమంది పరాక్రమంతులు వచ్చినా నీ ఖడ్గారికి సాటి రారు. ఈ ఒక చెంకు చక్రముతోని ఎంతమందినైనా కొట్టవచ్చును, ఎన్ని విజయాలైనా పొందవచ్చును, నువ్వు విజయవంతుడు.

కృష్ణం అనగా వెద్దు తన తోకతో నీళ్ళల్లో కదలిక చేసి పురి మీదనో నీడు పోసిన కోపం వచ్చింది. ఆ పులి వ్యాఘ్రా పెద్ద పులి కాబట్టి గాండ్రించి వృషమా యుద్ధా సాహతెక్కడా, నేను వ్యాఘ్రా పెద్ద పులిని, నీ పక్కన నేను నీడు తాగుతున్నానని నువ్వు మదించిన మదబటి వేణుగువలే, నేను ఉన్నానని నువ్వు కూడా చూడకుండా నీ ఒక తోకతో నీడు నా మీద పోసావు అని పులి కూడా గట్టిగా గాండ్రాయించింది. ఆ రెండు శబ్దాలు ఈ రాజుకు వినిపించింది. అదిగో ఎదరా ఏయో పులులు కూడా యుద్ధం ఆడుతున్నాయి.

ముఖం చూసి విలవిలాడ్చింది. ఓయి మహారాజా, ఎంత మదంకారము! నీకు అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, నీకు కూడా దైవ సంకల్పము ఉందని ఇంత గర్వముతో నువ్వు తుల్లదూగుతూ ఎవరో ఏంటో కానకుండా నేను వేగ్రా పెద్ద పులిని నన్ను సంహరించావు, అవురా నీకు ఇంత గర్వాంధమా? అయితే నీ నిషిద్ధ నగరములోన నీ తాతలు తండ్రులు నీ వంశస్థులు ఎవరు కూడా శాశ్వతంగా రాజ్యం ఏలలేదు, అందరూ అశాశ్వతులే. అలాగ నీ గర్వము కొద్దీ నువ్వు కొన్నాళ్ళు కూడా నువ్వు రాజ్యమేలి నువ్వు రాజ్యభ్రష్టుడు అవుతావు, నువ్వు అశాస్త్రులు అవుతావని వేగ్రా పెద్ద పులి.

సంధ్యావేళలో రాజుగారు ఒక నందనవనానికి వచ్చాడు. ఆ నందనవనం ఎలాగుందండి? గిరజాజులు, మల్లె పువ్వులు, సంపింగలు, పున్నాగులు, మంచి గంధము సువాసనతోని నెమళ్ళు నృత్యాలు చేస్తున్నాయి. చెవల పిల్లులతోని కిలకిలకిలకిలమంటూ పక్షులు కూడా శోకిస్తున్నాయి. చక్కగా ఎంతో ఒక ఉద్యానవనం నందనవనం ఉంది. అయ్యా, ఒక పూలు ఒక సువాసన విరజల్లి ఇక్కడి ఒక తోటలోన రాజు ఆ సాయంకాలం సంధ్యావేళలో తను కూడా విశ్రాంతి తీర్చుకునుకు వచ్చాడు. రాజుగారి కథ ఇలాగుండగా అదిగో గగనమేఘానం ఉండేయండి రాజహంసలు. ఆ రాజహంసలు కలకల కలకలలాడుతూ దేవలోకంలో నుంచి భూలోకానికి ప్రవేశించిన

చక్కగా ఉంది పక్షి, ఇటు ఉంటే రాజహంసని నేను ఎక్కడా చూడలేదని ఆ సాయంత్రం సంధ్యావేళలో కురివిప్పి ఆ పక్షి కూడా చక్కగా రాజుగారి ముందు నృత్యం చేస్తుంది. అయ్యా ఎప్పుడైతే నృత్యం చేస్తుందో రాజు చూశాడు, అయితే రాజులు వంక పక్షి చూసింది. ఓహో నేను ఇన్ని లోకాలు చూశాను, దేవారా దేవతల్ని, అష్ట దిగ్పాలకుల్ని, మునులు గంధర్వులు వృక్షులు కిన్నెర్లు ఎంతో మందిని చూశాను. ఇటువంటి నలమహారాజు వంటి నరుని చూడలేదు. ఆహా ఏమి సోభితార్థము, ఎంత ఇక అందము, ఏమి నవమన్మధుడు వలే దగదగా వెలుగుతున్నాడు. ఇటువంటి వాడికి అయ్యా చక్కగా నా దమయంతి, ఆమె చక్కని ఒక వెళ్ళాలి ప్రతివ్రత శిరోమణి, అటువంటి ఆమె అయితే ఈ మహారాజుకి తగిన వెళ్ళాలి జోడు బాగుంటుందని ఆ నలుడు వద్దకొచ్చి కూడా తర్వాత మనసులో మాట కూడాను జరుగుతుంది. అయితే నల మహారాజు చూశాడు, అమ్మా పక్షి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటయ్యా మహారాజా నా అందము నా చక్కదనము రూపురేఖలు చూసి నువ్వు అంటున్నావే, నేను భూలోకంలో తిరిగే పక్షిని కాదు, నేను సురలోకంలో నుంచి వచ్చాను, నా పేరు రాజహంస. అయితే అమ్మా నువ్వు రాజహంసమన్నా బాగుంది, నాకు ఈ అష్టభోగాలున్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, రాజ్యానికి లోటు లేదు, మరి నాకు తగ్గ కాంత లేదు. అయ్యో నువ్వు ఇన్ని లోకాలు తిరిగి వచ్చావు, ఎక్కడో దమయంతి ఉందని చెప్పావు, దమయంతి కోసం నేను కూడా కలవరిస్తున్నా, ఆమె జాడ నీకేమన్నా తెలుసునా అని అనసని కూడా రాజు అడిగాడు. అడుగుతున్నావా, ఇదిగో నేను చెప్తున్నాను విను, ఇక్కడికి 112 ఆమడ దూరము, అదిగో అది విదర్భ పరము, దమయంతి ఒక రూపురేఖలు చక్కదరము ఆమె పుట్టుపూర్వత్వం చెప్తున్నాను ఆలకించు, అది విదర్భపురము, విదర్భపురము వేరేది. యా మహారాజు భీమసేనుడు రాజుగారు రాణి గారు ఆ విదర్భపురము ఎటువంటిదంటే సప్త మహలోకాలు దాటి భూదేవికే కంఠాభరణం లాంటిది ఒక గ్రామం, అటువంటి పట్టణానికి ఆ ఒక రాజుగారే నా భీమరాజు రాజ్యం ఏలుతున్నాడు. రాజుగారు ఎప్పుడు కూడా రాజ్యం ఏలుతున్నాడు, అతనికి సంతాన భాగ్యము లేదు, లేక రాజు

చేశారు మహారాజా. తల మీద బరువు కాదు మేము దింపటానికి, ఒక పండు కాదు ఒక ఫలము కాదు, మేము ఎలాగా మేమేం చెయ్యగలం రాజా? నువ్వుంటేనే మేముంటాం, రాజులేందే ఈ పట్టణంలో మేము మాత్రం ఉండి ఏం చేయగలం రాజా? నువ్వు సంతులేక బాధపడుతుంటే మేము కూడా ఎంతో విచారిస్తున్నాం, కావలిస్తే మా పిల్లల్ని ఇస్తాం పెంచుకో. అదేమిటయ్యా మీ బిడ్డలు నాకు ఇస్తారా? అంత మాట అన్నారు చాలు, మీ బిడ్డలు నాకు ఇస్తే మాత్రం ఎవరైనా పగరాజులు ఏమంటారు ఫలానతను సంతానం లేక మంత్రుల బిడ్డల్ని గుమస్తాల బిడ్డల్ని పెంచుకున్నారని అపకీర్తి వస్తుంది. ఒకరి బిడ్డలు అన్నాడు నాకు, కాబట్టి ఇదిగో నేను 6 నెలల వరకు అరణ్యమాస వెళతాను. అమ్మా పూర్వజన్మలోన హృదయంలో వారు సంతానం లేక రాజ్యాలు వదిలేసి వనవాసం వెళ్ళారు, అందుకని నేను కూడా అడవిలోకి వనవాసం వెళ్ళి ఏ వైభాన్ను బొక్కి సంతానం తెచ్చుకుంటాను. నేను వచ్చిన వరకు ఆ పట్టము మీరు వేలరయ్యా. భార్యాభర్తలు నార బట్టలు ధరించి కమండలము చేత పట్టుకుని కాషాయ వస్త్రాలు కట్టుకొని వారు

మహారాజు సదానందాశ్రయం. ఆ సదానందానే మునీశ్వరుని ఇవ్వగద్దా. ఆరు మాసాలు వారు పాద పూజ చేశారు బిడ్డల కోసం చేయగా అప్పుడు తన మనసు ఆనందం అయ్యి ఏమయ్యా ఓ మహారాజా, అమస్తూలికా పాదుపు మీద పడుకునేవాడివి, నీ రాజ్యం ఏంటి, ఇష్ట ఐశ్వర్యాలేమిటి, అన్ని వదిలేసి కన్నముల ఫలాలు తింటూ ఇక్కడికి వచ్చావా అని కూడా అతను మనసు బాధపడి ఇంతటి రాజు వచ్చావని అడగ్గా రాజు స్వామి సంతానం లేదు, అయితే ఇదిగో మెచ్చి నీకు సంతానం ఇస్తున్నాను, నా వరము చేత కలుగుతుంది, అమ్మాయి పేరు ధమయంతి, అబ్బాయి పేరు ధమనుడు అని పేరు పెట్టు అని సంతానం ఇచ్చాడు. ఆ ఇన్నాళ్ళకి నా నూపు పండిందని సంతానం తీసుకొని రాజుగారు రాణి ఎంతో సంతోషముతో

శుక్రుడు చేసి 11 రోజుల్లో బాలశాలను చేసి అమ్మా దైవ వారి పేరు అమ్మా ధమయంతి అని పేరు పెట్టారు. అబ్బాయి పేరు ధమనుడు. అయితే ధమయంతి ఎలాగుంది? రూపురేఖలో చక్కదనము వ్యాసము కోటి సూర్య ప్రకాశంగా ఉన్నాదే.

మధుడి భార్య రజీదేవి వలె ఎదగదగదగదగా వెలిగిపోతుంది. అమ్మాయి రూపురేఖలో చక్కదనము చూసి ఆమె ఓడారి ఏడంతస్తుల ఒక మేడలో ఒంటి స్తంభం గాజు మేడలో రాణివాసం ఉంచారు. ఆమె ఓడారు దమయంతి చక్కగా రాణివాసంతో దాదులతోని ఆటలు పాటలు పాడుతూ నిత్యము శివనారాయణ భక్తురాలు. దమయంతి ఆ లక్ష్మీదేవిని కూడా స్మరిస్తుంది. ఆ లక్ష్మీదేవి అన్న మాట దమయంతికి

ఉన్నారు. ఆ నందనవనంలో ఉండగా ఇవన్నీ చెప్పి ఎవయ్యా నలమహారాజా, అది ఉంటే చక్కని ఒక ధర్మపత్ని అయితే నీకు చక్కగా వీడు జోడు కుదురుతుంది. అయితే అమ్మా ఆమె ఎక్కడ ఉందో తెలియదు, అలా విదర్భ పట్నం అన్నావు, ఆమె రూపురేఖలు చెప్పావు, నువ్వు దూతగా వెళ్ళి నా పట్టము నా ఐశ్వర్యము నా బలము నా పౌరుషము

ఉపకారం చేస్తే నాకు అపకారం లాగా చెప్తున్నా. నేను దేవలోకంలో ఉండే పక్షిని, మళ్ళీ నేను నరులోకానికి ఎలాగ వెళ్ళను? అమ్మా ఇంత ఉపకారం చేశావు, నీ పేరు నేను తలుచుకుంటా. అయ్యో రాజుని కదా, దేవతలాగా కొలుసుకుంటాను. నాకు ఉపకారం చెయ్యమనగా రాజు మాట తీయలేక, అమ్మా నీళ్లు తాగకుండా, మేత మెయ్యకుండా రాజమ్మ సదిగో.

వచ్చి దమయంతులు చూసి, దమయంతి రూపురేఖలు చూసి అమ్మాయిలాగా నలమహారాజు ఎంతో చక్కగా ఉంటాడని చెప్పి ఆమె మనసు ఆనందమైపోయి రాజు మీద మనసు చెప్పి తల్లిదండ్రి వద్దకు వచ్చింది. అమ్మాయిలాగా రాజుగారికి నాకు స్వయంవరం సాటించమరగా స్వయంవరం అని ఆ ఒక భీమరాజు సాటించాడు. సామంతరాజును దండు ఒక సైన్యంతో వస్తున్నాడు. దేవలోకంలో ఉన్న దేవేంద్రుడు భూలోకంలో దమయంతి ఎంతో అందంగా ఉందంట, ఆమెను పెళ్ళాడని జన్మం ఎందుకు వెళతానని అతను కూడా ఆ ఒక నార్ద మహముని మాట విని ఆ ఒక దేవలోకంలో ఉన్న సురేంద్రుడు దేవేంద్రుడు కూడా దమయంతి స్వయంవరానికి బయలుదేరినారు. చేరుకున్నారు సామంతరాజులు మేళాలు తాళాలతో చక్కగా భోగంపు చప్పుళ్లతో రాసమెరుపులు తంబళ బాజాలతో ఉన్నారు. అక్కడ నల్లమహారాజు కోడి సూర్య ప్రకాశంగా అంబారి వేరుగు మీద ఆ అంశ వెళ్ళింది. రాజుకు చెప్పింది దమయంతి వృత్తాంతం. వారి మనసులు కలిశాయి, అతన్నే పెళ్ళాడతానని ఆ నల్లమహారాజు తన మంది సిమందితోని ఆ ఒక ఏరుగు మీద కూర్చొని విదర్భపురము చేరుకున్నాడు. పెళ్ళాడటానికి దమయంతి ఊరుకొచ్చాలి, నీకెందుకయ్యా నరుడికి నీవు దేవతలం పెళ్ళాడాలి, ఆమె కాస్త ఐశ్వర్యాలు సుఖాలు భోగాలు చూపిస్తా, నా తరపున నువ్వు దూతగా వెళ్ళి ఆమెతో చెప్పమన్నాడు. అప్పుడు నల్లమహారాజు ఆడి తప్పనవాడు కాబట్టి దేవేంద్రుడు మాట విని ఆ ఒక దేవేంద్రుడు మెప్పించాడు. ఆ దేవేంద్రుడు మాట విని కూడా దమయంతి వద్దకు వచ్చాడు. దమయంతి మాయారూపంలో నా కూడా ఆ నల్లమహారాజు మాయారూపంలో దూత వేషంలాగా వచ్చి ఓ దమయంతి నేను నల్లమహారాజుని నిన్ను పెళ్లాడదాం అనుకుంటే మధ్యన దేవేంద్రుడు నిన్ను పెళ్లాడతాడంట, ఏమిటి నీ మనసులో మాట? అదేమిటండి మహారాజా, మీరు నరుడు కాబట్టి మనం పెళ్లి చేసుకోవచ్చు, దేవేంద్రుడితో ఎలాగ కుదురుతుంది, వారు దేవతల గారు తల్లిదండ్రులతో

0: సభలోకి తాను వెళ్ళి
1: వచ్చారా.
0: సభలోనందరూ కూర్చున్నారని స్వయంవరం సాటించారు. ఒక దాదులు ఏమంటున్నారు, ఏమమ్మా దమయంతి ఇదిగో అంగవంగ కళింగ నేపాళ భూపాళ కాశ్మీర కర్ణాటక రాజులు వచ్చారు, ఇంత మందిలో ఎవరిని వర్ణిస్తావన్నాడు. దేవేంద్రుడు కూడా నరుడు వలే రూపంలో కాల్చి నలమహారాజులాగే కూర్చున్నాడు. ఆవిడ దమయంతి పూలహారం పట్టుకొని 30 కోట్ల దేవానా దేవతలు, ఇంతమంది నరుల్లో నా భర్త ఎవరో నాకు నలమహారాజని చెబితే

మీరింతవరకు శ్రీమతి మిరియాల కృష్ణవేణి బృందం వారిచే దమయంతి స్వయంవరం తంబురు కథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఆళ్ల సరళా బృందం ఆలపించిన భజనావళి వింటారు.

0: కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
2: ఎప్పుడు వెళ్తారు అందరూ అన్న అన్ని స్టూడియోలు అలాగే ఉంది.